శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 24వ తేదీ ఆదివారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:58 దాటి 48 సెకండ్లు. శుభోదయం

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. అమెరికా పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని అధ్యక్షుడు ట్రంప్ తరఫున ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఆహ్వానించారు. భారత్లో 4 రోజుల పర్యటన కోసం వచ్చిన రూబియో నిన్న ఢిల్లీలోని సేవాతీర్థిలో ప్రధాని కలిశారు. భారత్ అమెరికా వ్యూహాత్మక సంబంధాల పురోగతిపై వారిద్దరూ చర్చించారని రక్షణ, వ్యూహాత్మక టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాల్లో ద్వైపాక్షిక సహకారం, సుస్థిర పురోగతి గురించి ప్రధానికి రూబియో వివరించారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీని సమీక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిర్వహించిన 4 వారాల సదస్సు ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. అమెరికా, దాని మిత్ర దేశాల కఠిన వైఖరి వల్లే కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని, ఒక సాధారణ ముసాయిదా పత్రంపై కూడా ఏకాభిప్రాయం కుదరలేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. రాష్టంలో ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై నిన్న ఒక్కరోజే వేరువేరు ప్రాంతాల్లో 16 మంది మృతి చెందారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్లో 3 ప్రయాణికులు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. నిన్న కృష్ణా జిల్లా కానుమోలులో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్టంలో 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు

పడతాయని పేర్కొంది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. మరోవైపు ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి అనకాపల్లి జిల్లాలో చెట్లు కూలి 3 వ్యక్తులు దుర్మరణం చెందారు. ఐపీఎల్ 19లో ప్లేఆఫ్స్ రేసులో ఉండాలి అంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చక్కటి ప్రదర్శన కనబర్చింది. శ్రేయస్ మెరుపుచెందుకు తోడు ప్రభ్ సిమ్రన్ రాణించడంతో పరాజయాల పరంపరకు చెక్ పెడుతూ కీలక విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జాయింట్స్ను ఓడించి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మొదట లక్నో 6 వికెట్లకు 196 పరుగులు చేయగా పంజాబ్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ భక్తి గీతాల కార్యక్రమం వందనకి స్వాగతం. ముందుగా ఒక చక్కటి అన్నమాచార్య కీర్తనతో ఈనాటి వందన కార్యక్రమం ప్రారంభిద్దాము.

భక్తిగీతాల కార్యక్రమం వందనాలు అచ్యుతాష్టకం విన్నారు. చిన్నపిల్లలు దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు లేదా ఇంట్లో వాళ్ళు ఏం నేర్పిస్తాం అంటే, దండం పెట్టుకున్న దేవుడికి ఏం కావాలో అడుగు, దేవుడు ఇచ్చేస్తాడు అని చెప్పి. బహుశా ఆ వయసులో వాళ్ళకి అంతకు మించి అర్థం కాదు అని చెప్పి వాళ్ళకి అలా చెప్తామేమో, కానీ అదే వాళ్ళ మనసులో ముద్రించబడుతుంది. పెద్దయ్యాక కూడా దేవుడిని ఏమడిగినా ఇచ్చేస్తాడు, దేవుడిని ఏమడిగినా ఇచ్చేస్తాడు అని ఎంతో నమ్మకంతో కోరుకుంటారు. కానీ అడిగింది ఆ దేవుడు ఇవ్వనప్పుడు మాత్రం ఏం చేశాడు దేవుడు నాకు అన్న ఒక ఆ కోపం అనేది వస్తుంది. మరి అలా రాకూడదు అంటే అసలు ఇప్పుడు నేను చెప్పిన ఈ మొత్తం సారాంశంలో తప్పెవరిది? ఎవరిది అంటే, ఖచ్చితంగా మొదటిగా నువ్వేమడిగినా దేవుడు ఇచ్చేస్తాడు అని చెప్పిన తల్లిదండ్రులదే అంటాను. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, దానికి తగిన కృషి నువ్వు చేసినప్పుడు. ఆ కృషి చేసేందుకు నీకు తగిన ధైర్యం ఇవ్వు, ఓపికనివ్వమని చెప్పి అడుగు అని కనుక అని ఉంటే, బహుశా మనం ఏం చెప్పినా దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు అని ఆ పిల్లల మనసులో ముద్రింపబడేది కాదు. అలానే దేవుడు ఇవ్వకపోతే దేవుడి పైన కోపం తెచ్చుకోవాలి అన్న ఆ ఉద్దేశం కూడా వచ్చేది కాదు. సో అందుకే దేవుడు ఏమడిగినా ఇస్తాడు, కానీ దానికి తగిన కష్టం, నమ్మకం, ఇంకా మన శక్తికి మించి మనం దానిపైన పెట్టిన శ్రద్ధ, ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా ఏ దేవుడినైతే మనం అడుగుతామో ఆయన మనకు కావాల్సినవి అన్నీ ఇచ్చేస్తాడు.

భక్తి గీతాల కార్యక్రమం వందనాలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించి అనమాచార్య కీర్తన విన్నారు. మరి ఈనాటి వందనాలో మొట్టమొదటిగా విన్న పాట గుర్తుందా? ఎండగాని నీడగాని ఏమైనా కానీ అని అనమయ్య కీర్తనలో జీవితంలో కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా పరిస్థితి ఎలా ఉన్నా సరే నువ్వే నాకు సర్వస్వం అని అర్థం వచ్చేలాగా ఒక అద్భుతమైన గీతం విన్నాం. అలానే ఆ నమ్మకం మనం ఏ దేవుణ్ణి అయితే నమ్ముతున్నామో వాని పట్ల ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. దీనికి మన నిజ జీవితంలో లేదా చిన్నపిల్లలకు అర్థమయ్యేలా ఇంకొక ఉదాహరణ కూడా చెప్పచ్చు. ఒక పాఠశాలకి వెళ్ళే విద్యార్థుల్లో కొంతమంది ఆకతాయిలుగా తయారైతే కొంతమంది ఉన్నత శిఖరాలకు వెళ్తారు కదా. కానీ అందరికీ ఆ పాఠం చెప్పింది ఒకళ్ళే. అందరికీ ఉంది రోజులో 24 గంటలే, కానీ ప్రయత్నలోపం ఇంకా వీళ్ళు వాళ్ళ లక్ష్యం వైపు చూపించిన శ్రద్ధ మాత్రం మార్పు ఉండొచ్చు. ఒక్కొక్కసారి కొంతమందికి అదృష్టవశాత్తు కూడా ఆ సక్సెస్ అనేది రావచ్చు. అంత మాత్రాన మనం వెనుకపడినట్టు కాదు. ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే జీవితంలో ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాం, కాకపోతే కొంచెం ఆలస్యం అవ్వచ్చు.

భక్తి గీతాల కార్యక్రమం వందన వింటున్నారు. మహావతార నరసింహ చిత్రం నుంచి అద్భుతమైన పాట విన్నారు. ఏ దేవుణ్ణైనా నమ్మకంతో కొలిస్తే మనం సాధించాలి అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు తగిన సహనం, తగిన శక్తి, తగిన నిజాయితీ, ఇంకా ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుసుకునే ఆ విచక్షణ జ్ఞానం, ఇవన్నీ కూడా ఆ భగవంతుడే మనకు ప్రసాదిస్తాడు. వాస్తవానికి ఆయన్ని అడగాల్సింది కూడా లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సిన శక్తి. అంతేగాని ఏదైనా కానీ, అంటే అధర్మం మార్గంలో వెళ్ళైనా సరే నా లక్ష్యం నేను చేరుకుంటే చాలు అని ఖచ్చితంగా కోరుకోకూడదు. ఒక్కొక్కసారి కోరుకుంటే అది నెరవేరచ్చు, కానీ అది ఆ దేవుడు కటాక్షం వల్ల వచ్చింది కాదు. కేవలం యాదృచ్ఛికంగా మీకు ఎవరికో రావాల్సిందంటే, ఎవరో కష్టపడింది మీ ఖాతాలో ఆ విజయం అనేది వచ్చి ఉండొచ్చు తప్ప, ఖచ్చితంగా అది మీ కష్టానికి తగిన ఫలితం అయితే కాదు. అందుకే చిన్నప్పటి నుంచి సత్యం మాట్లాడండి, ధర్మబద్ధంగా ఉండండి అని చెప్పి మరి ఇదివరకైతే చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎలా అంటే, నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, నువ్వు సత్యం మాట్లాడకపోయినా పర్లా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి అందరూ నేర్పిస్తున్నారు చిన్నపిల్లలకి. పెద్దయ్యాక ఖచ్చితంగా వాళ్ళకి అదే అలవాటు అవుతుంది తప్ప, ఒక్కసారిగా అప్పటి వరకు అసత్యం పలికిన వాళ్ళు సత్యమూర్తులుగా మారరు కదా. అందుకని ఏదో ఏదన్నా సరే, అంటే అది చెడైనా మంచైనా, మన పెద్దలు అన్నట్టు మొక్కై వంగంది మానే వంగుతుందా అన్నట్టు, చిన్నప్పటి నుంచి ఏది మంచి ఏది చెడు అని ఖచ్చితంగా మనం పిల్లలకి తెలియజేస్తే, అది కూడా వాళ్ళకి అర్థమయ్యే భాషలో, ఖచ్చితంగా పెద్దయ్యాక వాళ్ళు ధర్మ మార్గంలో వెళ్తారు, ఆ ధర్మాన్ని ముందుకి నడుపుతారు.

0: ఇది ఈనాటి భక్తి గీతాల కార్యక్రమం వందన. సమయం 6:45 ఇప్పుడు వింటారు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. వార్తల వివరాలు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026ను రేపు విజయవాడలో నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహా పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారన్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. పిహెచ్సిలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పిహెచ్సికి వచ్చి రోగి వైద్య సేవలు పొందడం నుంచి మందులు తీసుకెళ్లే వరకు నిర్వహించే ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంజీవని ద్వారా టెక్నాలజీని అనుసంధానించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం పిహెచ్సిలోని వివిధ విభాగాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు రాత్రి ఉప ముఖ్యమంత్రి రాజమహేంద్రవరానికి చేరుకుంటారని, రేపు ఉదయం పుష్కర్ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ ఘాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే నల్లా కాలువను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తారని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు,
3: నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయడం అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కలెక్టర్ గారి నేతృత్వంలో సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు గోదావరి భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది.
1: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న జరిగింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా 300 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్లో నియోజకవర్గానికి 2,000 ఇళ్లను కేటాయించేందుకు అనుమతిచ్చింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
4: ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం చేశాం. రెండో విడత కూడా జూన్1 నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండో విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 17,50,00,000 రూపాయలతో 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లాలో తొలి విడతగా 40 వాహనాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన 300 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో 1 దివ్యాంగ భవనం నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు 492 పనులను 27,34,00,000 రూపాయలతో చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులో జలవనరుల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాలువల్లో పూడికతీత, అత్యవసర మరమ్మతులు తదితర 241 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాల్వలకు నీటి విడుదల కంటే ముందే అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను పూర్తి చేసి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే నిర్వహించి డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 15 కోట్ల రూపాయల పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న విశ్రామ సదన్కు ఆయన నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆసుపత్రిని అగ్రగామిగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి కోసం నిర్మిస్తున్న ఈ భవనాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో 50,00,000 రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు తొలుత శంకుస్థాపన చేశారు. దుప్పలపూడిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన దుప్పలపూడి కాపవరం రోడ్డును ప్రారంభించారు. బిక్కవోలులో 66,00,000 రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు

0: కు భూమి పూజ చేశారు. కాండ్రేగులలో 1 కోటి రూపాయలతో, సహప్పురంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. కేంద్రం ఇచ్చేటువంటి నిధులు అన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మరి రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం కనుక మున్ముందు కూడా రాబోయే కాలంలో కూడా కూటమి ఇదే విధంగా సంపూర్ణమైనటువంటి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తిరిగి నొక్కి వక్కను.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: Yes, ma'am.
2: చెప్పండి.
4: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోషిణి?
5: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
4: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో సమయం 7:05 వస్తుంది. ఇప్పుడు వింటారు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారుగా పేరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియచేయాలని కోరింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు అనేక విస్తృత శ్రేణి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి గురించి సమీక్షించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో పంచుకున్నారు. అమెరికాకు భారత్ ఒక అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న క్వాడ్ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఉమ్మడిగా ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో బోయింగ్ కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమయ్యారు. విమానయాన, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్ అవకాశాలను అభివృద్ధి చేయడం, నైపుణ్య అభివృద్ధి, సప్లై చైన్ ఆవిష్కరణలు, నమ్మకమైన గ్లోబల్ తయారీ ఇంజనీరింగ్ హబ్గా భారత్ పాత్రను పెంపొందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్ట్రలోని షిరిడిలో ఉన్న సావ్లి విహేర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిల్లరీ షెల్ తయారీ కర్మాగారాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును నిబెల్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, రక్షణ సిబ్బంది ప్రధాన అధికారి జనరల్ అనిల్ చౌహాన్, నిబే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గణేష్ నిబే, డిఆర్డీఓ చైర్మన్ సమీర్ కామత్ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత్ రక్షణ పరికరాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిందని, అయితే రాబోయే సంవత్సరాల్లో దేశం రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారిగా అవతరిస్తుందని అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ప్రస్తుతం 30-30% ఉందని, భవిష్యత్తులో దీన్ని 50% పెంచుతామని ఆయన చెప్పారు.
1: ఆత్మనిర్భర్ భారత్ ఆర్ మేక్ ఇన్ ఇండియా కే లియే ప్రైవేట్ సెక్టర్ కి ఎనర్జీ కా ఉపయోగ్ ఆవశ్యక్ హై. ఇస్లియే పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్, నీతిగత సుధార్ భీ కియే గయే. ఎఫ్డిఐ కో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కో లిబరలైజ్ కియా గయా. పాజిటివ్ ఇండైజేషన్, హమ్ లోగో నే ఏక లంబీ లిస్ట్ మోర్ దాన్ 5000 ఐటమ్స్ కి తయార్ కీ హై.
0: ఈ ప్రాజెక్టును ఒక కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించిన రక్షణ మంత్రి షిరిడిలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ షెల్స్ యూనిట్, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రశంసించారు. ప్రైవేట్ పరిశ్రమల మద్దతుతో 5000 కంటే ఎక్కువ రక్షణ పరికరాల జాబితాను సిద్ధం చేశామని, ఈ ఉత్పత్తులను ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో భారతదేశంలో తయారు చేస్తామని రక్షణ మంత్రి చెప్పారు. యుద్ధాల స్వభావం మారిపోయిందని, ఆవిష్కరణలు, ఉత్పత్తి సామర్థ్యాలు, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కలిగిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని రక్షణ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2025 విబీ జీరామ్జీ చట్టం కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో చేర్చారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య నిపుణులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS 23వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్ లాగా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్ లాగా సేవలు అందిస్తారని నడ్డా అభివర్ణించారు.
2: We all know that under the visionary leadership of Prime Minister Modi ji, we want India to be developed India, Viksit Bharat by 2047. And when we talk about Viksit Bharat in 2047, health or healthy India is a very key fact. Because if we are healthy, certainly we'll be able to get the success.
0: Viksit Bharat mission sadhinchadamlo aarogya rangam aarogyakaramaina Bharat yokka vision keelaka paatra poshisthayani, andavalla vaidya nipunula sahakaram deshaniki ento mukhyamani.

చెప్పినట్లు చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ కోట్లో టీసీఎస్ సంస్థకు చెందిన ఒక కార్యాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో 1500 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సందీప్ మిత్కే తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన మతిన్ పటేల్, నిదా ఖాన్, డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్ అనే నలుగురిపైన ఈ ఛార్జ్షీట్ దాఖలైనట్లు తెలియజేశారు. ఈ నేరాలతో సంబంధం ఉన్న మరో 7 నుంచి 8 మందికి సంబంధించిన అదనపు ఛార్జ్షీట్లను రాబోయే 3-4 రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినబడడంతో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తక్షణమే తమ అధీనంలోకి తీసుకుని లాక్డౌన్ విధించారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఘటనా స్థలానికి సమీపంలో అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు కాల్చి చంపగా అక్కడే ఉన్న మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించిన 101 పరుగుల సెంచరీతో లక్నో సూపర్ జయింట్స్ పైన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30కి ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. 2 మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారిగా పేరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

సమయం 7:15. ఇప్పుడు వింటారు భగవద్గీత శ్లోక విశ్లేషణ, భగవద్గీత పారాయణం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సంన్యాస యోగము 20వ శ్లోకం.

విభక్తేషు, పరస్పర విభిన్నాలుగా ఉన్నటువంటి సర్వభూతేషు, బ్రహ్మనుంచి కీటకం దాకా గల సమస్త జీవులయందు, అవిభక్తం, విభాగం లేకుండా ఉన్నది, ఏకం, రెండవ వస్తువు లేనట్టిదియు, అవ్యయం, క్షయముగాని వికారముగాని లేనట్టిదియు అయినటువంటి భావం, పదార్థాన్ని ఏన, ఏ జ్ఞాన సాధన చేత ఈక్షతే సాధకుడు దర్శిస్తున్నాడో, తత్ అట్టి జ్ఞానం, జ్ఞాన సాధనము సాత్వికం, సత్వగుణజన్యమని విద్ధి.

అర్జున, బ్రహ్మాది కీటకాంతాలైన జీవులందరూ పరస్పర విభిన్నంగా కనిపిస్తూ ఉన్నా వారందరిలోనూ అవిచ్ఛిన్నంగా అనుగతమవుతూ తనలో విభాగాలుగాని క్షయాలుగాని వికారాలుగాని లేని పదార్థం ఒకటే ఒకటి ఉంది. ఇలాంటి అద్వితీయ వస్తువును సాధకుడికి ఏ జ్ఞానసాధనం చూపించగలదో అట్టి జ్ఞానసాధనం సత్వగుణజన్యమని గుర్తించు. అది నీలో ఉంటే దాన్ని పెంచుకో. ఈ శ్లోకంలో భగవానుడు అద్వితీయమైన ఆత్మతత్వాన్ని సందేహాలకు తావులేని రీతిలో ప్రతిపాదిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న పదాలన్నీ పూర్వాధ్యాయాల్లో అనేక మార్లు వచ్చినవే, మనం వివరించుకున్నవే. ఆత్మతత్వం సర్వజగత్తును వ్యాపించి ఉందని, అది అవ్యయమని అద్వితీయమని కూడా భగవానుడు ఇప్పటికి అనేక సార్లు ఉపదేశించాడు. ఈ విషయాన్ని శాస్త్రపరంగా కాకుండా అనుభూతిపరంగా దర్శించగలగాలంటే ఆ వ్యక్తిలో నిర్మల బుద్ధి ఉండాలి. అలాంటి శాస్త్రబుద్ధ్యాదులను భగవానుడు ఇక్కడ సాత్విక జ్ఞాన సాధనమని నిర్దేశిస్తున్నాడు. ఈ నిర్దేశం వల్ల సాధకుడు తన విద్యను బుద్ధిని సత్వగుణమయంగా చేసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి దర్శనానుభూతి లభిస్తుందని సూచిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: Vidyapeeth Bharati FM 101.3.
1: Good morning, ma'am.
2: హాయ్ స్టూడెంట్స్,
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: SR రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
4: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
5: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
4: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
5: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
4: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
5: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
4: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
5: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవనధార
4: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
5: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
4: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

మార్నింగ్ ఆదాబ్, సల్లాం, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ యాజువల్ గదా. అండ్ మనం ఎంజాయ్ పోయాం ది బ్రేక్ఫాస్ట్ షో కాఫీ టైం.

అమ్మాయిలు కాలు కింద పెడితే కందిపోతారు, జాగ్రత్తగా చూసుకోండి. నాకు నా ఫ్యామిలీనే ఇంపార్టెంట్, వాళ్ళే నా ప్రపంచం. జాబ్ చేయాల్సిన అవసరం నాకేంటి? అమ్మాయిల విషయంలో ఇలాంటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇప్పటికీ కూడా వింటూనే ఉన్నాం. కొంతమంది ఏమో ఇల్లే ప్రపంచం అని, ఇంకొంతమంది ఏమో అవును ఇల్లే నీ ప్రపంచం అవ్వాలి అని, ఇంకొంతమంది ఏమో ఏదైనా సాధించాలి అన్న తపంతో. ఇలా ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. కానీ అమ్మాయి అబ్బాయి ఇలా ఏ డిఫరెన్స్ ఉండదు. మనం ఏదైనా సంకల్పం మన మనసులో అనుకుంటే అని చెప్పి 80స్లోనే ప్రూవ్ చేసిన వారు ఎందరో ఉన్నారు. మరి అందులో మనమంతా చిన్నతనంలో పుస్తకాల్లో చదివి ఇన్స్పైర్ అయిన నేమ్ బచేంద్రీపాల్. సో మన బచేంద్రీపాల్ బర్త్డే ఈరోజు. మరి ఎవరు ఆవిడి? పేరైతే విన్నాం కానీ ఏం చదివాము ఆవిడ గురించి మర్చిపోయాం అలికినందా అనుకుంటున్నారా? నేను ఉన్నా కదా, నేను ఉన్నాను కదా, నేను గుర్తు చేస్తాను అదంతా కూడా. సో ఎస్, మరి ఎవరు బచేంద్రీపాల్? సో ఐ థింక్ ఎవరు కూడా మర్చిపోయే పేరు కాదు ఇది. బికాస్ అమ్మాయిలు తలుచుకుంటే ఏదన్నా సాధించగలరు అని చెప్పి ఇందాక నేను అన్నట్టు 80స్లోనే ప్రూవ్ చేసి హిస్టరీ సృష్టించిన పేరు. సో మరి తెలుసుకుందాం ఈరోజు మరిన్ని విశేషాలు ఈవిడ బర్త్డే సందర్భంగా. సో ముందుకైతే విజిల్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ తోటి కాఫీ టైం స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన మనం కాఫీ టైంలో అండ్ దిస్ ఈస్ యువర్ ఆశే అల్నంద. 24th May 1954 ఉత్తర కాశీలో పుట్టిన బచేంద్రి పాల్ ఎవరెస్ట్ 84th ఎక్స్పిడిషన్లో మౌంట్ ఎవరెస్ట్కి సెలెక్ట్ అయిన 6 ఇండియన్ ఉమెన్లో ఒకరు. అండ్ ఈ 6 మహిళలతో పాటు 11 మగవారు కూడా ఉన్నారు. March 84 ఈ ప్రోగ్రామ్కై అంటే ఈ 4th ఎడిషన్ ఆఫ్ ఎవరెస్ట్ 84కి సెలెక్ట్ అయ్యి అంతా సిద్ధం చేసుకుని May 1984 వీరి ప్రయాణం మొదలుపెట్టారు మొత్తం 17 కూడా. అయితే మధ్యలో వచ్చిన తుఫాన్ కారణంగా వీరి టీంలో చాలామంది గాయపడ్డారు. ఇంకా

భయపడి వెనుదిరిగి వెళ్ళిపోయారు. 15th and 16th May అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన తర్వాత టీం అంతా కూడా అసలు ఏమైంది తెలుసుకుని కోలుకుని ఇంకా ఎవరి పరిస్థితి బాగుంది, ఎవరు ధైర్యంగా ఉన్నారు, ఎవరు ముందుకి కొనసాగాలి అని అనుకుంటున్నారో డిసైడ్ అయ్యి తిరిగి May 22 యాంగ్ డోజ్రీ ఇంకా బచేంద్రి పాల్ ఇంకా ఇతర బృందం వారి ప్రయాణం మొదలుపెట్టారు. 22nd May సౌత్ కోల్ దగ్గర Camp 4లో 7924 మీటర్ల ఎత్తులో కొంతసేపు విశ్రాంతి తీసుకును, అంటే ఆ రోజు నైట్ అక్కడ హాల్ట్ చేసి తిరిగి 23 May ఉదయం 6:20 నుండి ఎవరెస్ట్ వైపు అడుగులు మొదలుపెట్టారు వీరంతా కూడా. 100 కిలోమీటర్లతో వేగంతో వచ్చే ఆ గాలులు ఇంకా -30 degrees చలి, కానీ వీటికన్నా ఎత్తుగా వీరందరి కళ్ళ ముందు మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మాత్రమే కనిపించింది. సరిగ్గా 1:07 మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించి తొలి భారత మహిళగా, అలానే ప్రపంచంలోనే 5వ మహిళగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు బచేంద్రి పాల్. అండ్ ఎస్, షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. సో 84లోనే మహిళలు అనుకుంటే ఏదన్నా సాధించగలరు అని చెప్పి అలా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన మహిళ బచేంద్రి పాల్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ హర్ గట్స్ అండ్ నిజంగా మనందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచినందుకు రియల్లీ వి ఓ హర్ అలాట్ అండ్ విషింగ్ బచేంద్రి పాల్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఇప్పుడైతే ముందు ఒక లవ్లీ ట్రాక్ విందాం, ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయ్ అల్ట్నందా.

ఆకాశమే హద్దుగా ఎవరెస్ట్ చేరుకున్న బచేంద్రి పాల్ కథ వింటుంటే అప్పట్లో అంటే ఇంకా ఈ క్లైమేట్ ఇండికేటర్స్, సెల్ ఫోన్స్ ఇవేమీ లేకపోయినా వాళ్ళు చేసిన ఆ సాహసం గురించి వింటేనే వావ్ అనిపిస్తుంది కదా. బచేంద్రి పాల్ సృష్టించిన ఈ చారిత్రాత్మక సంఘటన ఎందరో మహిళలకి ఆదర్శం. మహిళలు ఇంటికే పరిమితం కాదు, తలుచుకుంటే ఎవరెస్ట్ సైతం అధిరోహించగలరని ప్రూవ్ చేశారు, మనకి ఒక మార్గం చూపారు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు బచేంద్రి పాల్ని పద్మశ్రీతో సత్కరించారు. 1984 అండ్ 1986 అర్జున అవార్డు, 2019 పద్మభూషణ్, ఇంకా యశ్ భారతి, ఉత్తరాఖండ్ గౌరవ సమ్మాన్, ఇంకా వివిధ యూనివర్సిటీస్ వాళ్ళు గౌరవ డాక్టరేట్స్, ఇలా ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు మన ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ శ్రీ బచేంద్రి పాల్. టార్గెట్ ఎవరెస్ట్ అయినా ఇంకేదైనా మనల్ని మనం నమ్మాలి, మన గోల్ రీచ్ అయ్యే మార్గం నుంచి ఎప్పుడూ డీవియేట్ అవ్వకూడదు అని మన గర్ల్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచిన బచేంద్రి పాల్కి మరొక్కసారి బర్త్డే విషెస్ తెలుపుతూ ఇప్పుడైతే వినేద్దాం ఈ లవ్లీ ట్రాక్. స్టే ట్యూన్డ్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ జల్టన్ అండ్ మనమున్నాం కాఫీ టైంలో. ఒక్క నిమిషం ఇవాళ ఏదో ఉమెన్ స్పెషల్లా అనిపించింది నాకు. ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పబోయే ఇంకో వనిత గురించి కూడా వింటేనే లైక్ ఆహా ఏం చరిత్ర అని అనిపిస్తుంది. అండ్ ఎస్, ముందుగా అంతకన్నా ముందు చాలాసార్లు ఏంటి నువ్వు ఏమన్నా విక్టోరియా మహారాణి అనుకుంటున్నావా చిటికేస్తే పనులు అవడానికి అని తరచూ అంటాం వింటాం కూడా కదా. కానీ విక్టోరియా మహారాణికి వచ్చిన ఆ హోదా కేవలం సంపదతో వచ్చింది కాదు,

పరిపాలనతో తను సంపాదించుకున్న గౌరవమే ఇది. మరి మన ఎంప్రెస్ ఆఫ్ ఇండియా క్వీన్ విక్టోరియా జయంతి ఈరోజు, అండ్ ఈ సందర్భంగానే ఈరోజు కామన్వెల్త్ డేగా కూడా, ఒకప్పుడు ఆ బ్రిటిష్ యువరాణి పరిపాలనలో ఉన్న దేశాలన్నీ కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాయి. మరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మన క్వీన్ విక్టోరియా గురించి. బట్ అంతకన్నా ముందు అరుంధతి ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ యువర్ ఆర్జే అల్క్నందా.

మరి ఇలానే క్వీన్ విక్టోరియా జన్మదిన వేడుకల్ని అందరూ ఎంతో సంబరంగా ఈరోజు నిర్వహిస్తున్నారు. 18 మే 24 కెన్సింగ్టన్ ప్యాలెస్ లండన్లో అలెగ్జాండ్రియా విక్టోరియాగా పుట్టిన మన యువరాణి విక్టోరియా 18 సంవత్సరాల వయసులోనే పరిపాలన మొదలుపెట్టాల్సి వచ్చింది. తన తండ్రి అలానే పెదనాన్నలు మరణించడం వల్ల చిన్న వయసులోనే యువరాణిగా బాధ్యతలు స్వీకరించి 1837 జూన్ 20 నుండి 1901 అంటే 63 సంవత్సరాల 7 నెలలు తన పరిపాలన కొనసాగించారు. విక్టోరియా ఎరాని చరిత్రలో నిలిచిపోయేలా లిఖించారు. ఇండస్ట్రియలైజేషన్, రైల్వేస్, ఎక్స్పోర్ట్స్, స్ట్రిక్ట్ ఎంప్లాయీ కోడ్స్, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్, పబ్లిక్ హెల్త్, మెడిసిన్స్, ఇలా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది విక్టోరియా ఎరా. అందుకే ఆమె పరిపాలన, ఆమె తేజస్సు ఎప్పటికీ మనకి ఇలా గుర్తుండిపోతుంది. అండ్ అందుకే దీన్ని కామన్వెల్త్ డేగా కూడా మనమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి మన క్వీన్ విక్టోరియాని స్మరించుకుంటూ ఆవిడ ఆ చిన్న వయసులోనే తీసుకున్న ఆ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆ విక్టోరియా ఎరాలో ప్రజల కోసం తను తీసుకొచ్చిన ఆ మార్పులు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఇది ఈనాటి కాఫీ టైం.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23 స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసం వైట్హౌస్ వద్ద కాల్పులు జరిగాయి. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వైట్హౌస్ కాంప్లెక్స్ను లాక్డౌన్ చేశారు. ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడని, అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. దాదాపు 15 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధంలోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనను ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అమెరికా పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని మోదీని అధ్యక్షుడు ట్రంప్ తరఫున ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఆహ్వానించారు. భారత్లో 4 రోజుల పర్యటన కోసం వచ్చిన రూబియో నిన్న ఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధాని కలిశారు. భారత్ అమెరికా వ్యూహాత్మక సంబంధాల పురోగతిపై వారిద్దరూ చర్చించారని, రక్షణ, వ్యూహాత్మక టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాల్లో ద్వైపాక్షిక సహకారం, సుస్థిర పురోగతి గురించి ప్రధానికి రూబియో వివరించారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ 2026 ప్రాథమిక కీని రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ఏపీ ఈఏపీ సెట్ చైర్మన్ సిఎస్ఆర్కే ప్రసాద్, కన్వీనర్ ఎన్ మోహన్ రావు తెలిపారు. విద్యార్థులు 27వ తేదీ ఉదయం 11 గంటల వరకు ప్రాథమిక కీపై తమ అభ్యంతరాలను వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై నిన్న ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో 16 మంది మృతి చెందారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో 3 ప్రయాణికులు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. నిన్న కృష్ణా జిల్లా కానుమూరులో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని పేర్కొంది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడి

పడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఐపీఎల్ 19 ప్లేఆఫ్స్ రేసులో ఉండాలి అంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చక్కటి ప్రదర్శన కనబర్చింది. శ్రేయస్ మిర్ఫ్ సెంచరీకి తోడు ప్రభ్ సిమ్రన్ రణించడంతో పరాజయాల పరంపరకు చెక్కపెడుతూ కీలక విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జాయింట్స్ను ఓడించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మొదట లక్నో 6 వికెట్లకు 196 పరుగులు చేయగా పంజాబ్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణీ.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ యాజువల్ కింద అండ్ మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలోకి. అండ్ ఎస్, మరి ఈరోజు మన విజయవాడలో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పి ముందుగా అయితే తెలుసుకుందాం. సో గోల్డ్ వచ్చి 24 క్యారెట్ గోల్డ్ 15,906 రూపాయలు 15,906 రూపీస్ పర్ గ్రామ్ అండ్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చి 14,580 రూపీస్ గ్రామ్, సో 14,580 రూపాయలు. అండ్ సిల్వర్ ప్రైస్ వచ్చి 295 రూపీస్ పర్ గ్రామ్, సో 295 రూపాయలు. సో ఇంకా తెలుసుకుందాం మరి మరిన్ని అప్డేట్స్. బట్ అంతకన్నా ముందు ఆంధ్ర కింగ్ తాలూకా ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్. సో ఈ పాటలో ఉన్నట్టే నువ్వు ఉంటే చాలు అని ఆడవాళ్ళందరూ గోల్డ్ ఉంటే చాలు అని ప్రస్తుతం అనుకుంటూ ఉన్నారని నా ఫీలింగ్. సో ముందైతే ఈ పాట విందాం, ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అషల్ కదా అండ్ మరి విన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ విషయానికి వస్తే, సో డీజిల్ వచ్చి 101 రూపీస్ 40 పైసే పర్ లీటర్. ఈరోజు మన విజయవాడలో అండ్ పెట్రోల్ వచ్చి 115 రూపీస్ పర్ లీటర్. అండ్ ఇంకా టెంపరేచర్ విషయానికి వస్తే, అంటే మరి ఈరోజు వెదర్ ఎలా ఉండబోతుంది అంటే, సో రైట్ నౌ అయితే 30 టు 32 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యనే ఉంది, కానీ ఈరోజు హైయెస్ట్ టెంపరేచర్స్ వచ్చి 45 డిగ్రీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంది.

సో అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎవరైతే బయటికి ట్రిప్స్కి ఆర్ ట్రావెల్ చేయబోతున్నారో ఖచ్చితంగా కావలసినంత వాటర్, అంటే డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ దగ్గర పెట్టుకోండి, వాటర్ తీసుకుంటూ ఉండండి. అండ్ ఇంకోస్ ఏమైనా కొంచెం నడిచే ట్రిప్స్ ఆర్ అలాంటివి ఉంటే కనుక మీతో పాటు అంబ్రెల్లా కూడా క్యారీ చేయడం అస్సలు మర్చిపోకండి. అమ్మో ఎవరేమనుకుంటారో అని అస్సలు అనుకోద్దు, ముందు మన హెల్త్ అనేది ముఖ్యం. సో అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి. సో తెలిసిందే కదా, వింటూ ఉన్నాం న్యూస్లో కూడా అసలు అదిరిపోతుంది బయట ఎండ, మామూలుగా ఉండట్లేదు. సో ఏమన్నా పనులు ఆర్ కూరలు అవి తెచ్చేసుకోవాలి అంటే సండే కదా తర్వాత వెళ్దాం అని చెప్పి అస్సలు అశ్రద్ధ చేయకండి. 10 o'clock లోపే వెళ్ళి మీకు ఏం కావాలో అన్నీ తెచ్చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా పనులుంటే ఈవినింగ్ 5:30 తర్వాత, 5:30 ఎందుకు, అరగంట కూడా తీసేసి 6 తర్వాత బయటికి వెళ్ళి మీకు కావాల్సిన పనులన్నీ చేసుకోండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక లవ్లీ టాక్ విద్దాం, ఆ తర్వాత మరిన్ని అప్డేట్స్. స్టే ట్యూన్ టు వివిద్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ RJ అల్క్నందా.

విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్షల్ కింద. సో ఎప్పుడు అయితే గుడ్ మార్నింగ్ విజయవాడలో, ఈ రోజు సండే కాబట్టి ఇంకా ట్రాఫిక్ అంతగా స్టార్ట్ అవ్వలేదు అని చెప్తాను కదా, బట్ ఈరోజు మరి ఒక అంటే అందరూ 10 లోపే అన్ని పనులు చేసుకుని వద్దామని ఆల్రెడీ రోడ్ మీదకి వచ్చేసారో ఏమో. సో ట్రాఫిక్ అయితే చాలా చోట్ల ఉంది ఆల్రెడీ. ఎక్కడ అంటే మనకి బెన్ సర్కిల్ దగ్గర ఆటోనగర్ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, అండ్ ఇంకా అలానే స్క్రూ బ్రిడ్జ్ దగ్గర, ఇంకా ఎస్ మనకి దుర్గగుడి దగ్గర, దుర్గగుడి దాటిన తర్వాత సో మనం అటు దుర్గగుడి దాటి అటువైపు వెళ్ళే ఆ జంక్షన్ ఆ రోడ్ అంతా కూడా కొంచెం ట్రాఫిక్గానే ఉంది. సో ఎస్ అర్థమైంది కదా, ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ ఉంది కాబట్టి సో ఎక్కడైనా ప్లేసెస్కి ఆర్ డెస్టినేషన్స్ ఆన్ టైమ్ రీచ్ అవ్వాలి అంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి. అండ్ ఇంకా సో ఎస్ ఎక్కడ మనకి అంటే బస్ స్టాండ్ దగ్గర అండ్ గురునానక్ కాలనీ, సో ఇలా ఈ ప్లేసెస్ ఇంకా మనకి వచ్చి సో ఎస్ ఆటోనగర్ జంక్షన్, అక్కడ కూడా మనకి ఆల్రెడీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అని ఇందాకే చెప్పుకున్నాను కదా. సో ఈ ప్లేసెస్ కుదిరితే సో బెన్ సర్కిల్ యాజ్ ఆల్వేస్ ఎప్పుడు కూడా మనకి హెవీ ట్రాఫిక్ జోన్ కాబట్టి వేరే రూట్స్ ఆర్ ఆల్టర్నేట్ రూట్స్ ఉంటే అవి ట్రై చేయండి. అంటే మెయిన్ రోడ్స్ అవాయిడ్ చేసి మనకి కనుక వెళ్ళే రూట్స్, చాలామందికి ఇది ఎక్కువ అబ్బాయిలకు తెలుస్తూ ఉంటుంది, అరే ఇటు లెఫ్ట్ తీసుకో షార్ట్ కట్ ఉంది నేను చెప్తా కదా అని చెప్పి. సో ఎలా తెలుస్తాయో మొత్తానికి అయితే మళ్ళీ మనం తీసుకెళ్లాల్సిన చోట మనకి అక్కడ డ్రాప్ చేస్తారు. సో అలాంటి షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే తెలుసుకోవాలి మనం కూడా, లేకపోతే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం కదా. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇవి ట్రాఫిక్ అప్డేట్స్. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వార్ 2 ఫిల్మ్ నుంచి, ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ కోట్ అండ్ అలానే మనమందరం నెగ్లెక్ట్ చేసే ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మన లైఫ్లో. సో తరతరాలుగా వస్తుంది ఏంటి ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయడం, సో ఇదేంటో తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు వార్ 2 ఫిల్మ్ నుంచి లవ్లీ ట్రాక్ స్టేట్ విత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యూఆర్ ఆర్జే అల్క్నందా.

రితిక్ రోషన్, ఎన్టీఆర్. ఓ వావ్, సో ఇద్దరు కూడా డ్యాన్స్ ఐకాన్స్ అనే చెప్పచ్చు. మరి ఇద్దరిని ఒక్కసారి స్క్రీన్ పైన చూస్తే అసలు చూసే ఆడియన్స్కి ఎలా ఉంటుంది చెప్పండి? కన్నుల పండగ ఉంటుంది. అండ్ ఎస్, మై ఆల్ టైమ్ టూ ఫేవరెట్స్ ఆన్ స్క్రీన్, నేనైతే ఫుల్ టూ ఎంజాయ్ చేశాను వార్ 2లో ఈ సాంగ్లో ఎస్పెషల్లీ.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమునేమ గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈరోజు మరి కోట్ ఆఫ్ ది డే ఏంటి అంటే, మెంటల్ హెల్త్ ఈజ్ నాట్ అ డెస్టినేషన్ బట్ అ ప్రాసెస్. ఇట్స్ అబౌట్ హౌ యూ డ్రైవ్, నాట్ వేర్ యు ఆర్ గోయింగ్. సో సచ్ ఎ బ్యూటిఫుల్ కోట్ కదా. సో నాట్ ఓన్లీ మెంటల్ హెల్త్, లైఫ్లో మనం ఏం చేసినా సరే ఫైనల్గా రిజల్ట్ ఏంటి అన్న దగ్గరికే సొసైటీ మనల్ని తీసుకెళ్తుంది. బట్ యాక్చువల్లీ ఆ రిజల్ట్కి చేరుకోవడానికి మధ్యలో మన గమ్యం ఎలా ఉంది, అంటే లైక్ మన జర్నీ ఎలా ఉంది అని చెప్పి ఎవరూ చూడరు. దానిలో మనం హ్యాపీగా ఉన్నామా, స్ట్రెస్ఫుల్గా ఉన్నామా, ధర్మంగా ఉన్నామా, అధర్మంగా ఉన్నామా, ఎవరికైనా హాని కలిగించామా, ఇది ఎవరికీ అవసరం లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లిటరల్లీ నా చిన్నప్పటి నుంచి చూసిన అండ్ ఇప్పటికీ ఎవరైనా సక్సెస్ అయ్యారా

లేదా అని చెప్పి సొసైటీ డిసైడ్ చేసేది వాళ్ళకు వచ్చే శాలరీని బట్టి. ఓ ఉద్యోగం వచ్చిందా, చదివైపోయిందా, శాలరీ ఎంత. సో ఐ డోంట్ నో వెన్ అండ్ హౌ దిస్ విల్ చేంజ్. సో ఎప్పుడు చేంజ్ అవుతుంది అని కూడా నేను అనుకోవట్లేదు, బట్ చేంజ్ అవ్వాలి అంటే మన నుంచి ఆ మార్పు అయితే మొదలవ్వాలి కదా. అండ్ మామూలుగానే శాలరీ శాలరీ శాలరీ అని చెప్పి డబ్బులకి ప్రయారిటీ ఇస్తూ డబ్బులు సంపాదిస్తేనే సక్సెస్ అని చెప్పి ఒక ఫాల్స్ మిత్ అనేది సృష్టించేసాం. సో దాన్ని అయితే మార్చడానికి టైం పడుతుంది, దాన్ని పక్కన పెట్టేద్దాం. బట్ ఈ కోట్లో చెప్పినట్టుగా మెంటల్ హెల్త్ అంటే మనం ఎలా అంటే లైక్ సైకలాజికల్గా ఆర్ మానసికంగా బాగున్నామా లేదా అనేది తేల్చిపడేసే ఒక ప్రాసెస్ కాదు, కానీ మనం ఎలా ఉన్నాం ఆర్ మనం చేసే పనుల వల్ల అది డిసైడ్ అవ్వచ్చు. బట్ స్టిల్ మెంటల్ హెల్త్ గురించి ఒక స్టిగ్మా ఉంది మన సొసైటీలో. అంటే లైక్ ఎవరైనా కొంచెం బాధగా ఉన్నా ఆర్ ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారని తెలిసినా వెళ్ళి పలకరించాలి అన్నా మనకెందుకు, ఆ సెట్ అయిపోతాడులే ఫ్రెండ్స్తో మాట్లాడితే, మనం వెళ్ళి అడగాల ఏంటి అని చెప్పి మెంటల్ హెల్త్ గురించి ఆ స్టిగ్మా అలానే ఉంది. అండ్ ఆ స్టిగ్మా బ్రేక్ చేయడానికే ఎన్నో అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నామండి. ఇదిగోండి నాలాంటి వాళ్ళు ఇట్లా షోస్ కూడా నిర్వహించి దానిలో చెప్తున్నాము, బట్ స్టిల్ అదైతే అలానే ఉంది. అండ్ మరి ఈరోజు May 24th వరల్డ్ స్క్రిజోఫ్రీనియా డే. మరి అసలు ఏంటి స్క్రిజోఫ్రీనియా అంటే, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. మరి May 24th వరల్డ్ స్క్రిజోఫ్రీనియా డే సందర్భంగా. సో అందుకన్నా ముందు ఒక లవ్లీ ట్రాక్ అయితే మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ చిరునవ్వుతో.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ అక్షయ్ అల్క్నంద. నిజంగా ఎన్ని కోట్లు సంపాదించినా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా సంతోషంగా లేనప్పుడు దానికి ఇంకా యూజ్ ఏముంది చెప్పండి. కానీ ఈ స్ట్రెస్ఫుల్ బిజీ బిజీ లైఫ్లో పడి ఆ స్వచ్ఛమైన ఆనందాన్నే అందరం కోల్పోతున్నాం. అండ్ ఎస్, మెంటల్ హెల్త్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దయచేసి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. అట్లీస్ట్ మీకు మీరైనా ప్రశ్నించుకోండి, మీరు చుట్టూ ఉన్న పీపుల్ ఆర్ నిజంగా మీరు ఎంజాయ్ చేద్దాం ఇదే లైఫ్ అని ఎంజాయ్ చేస్తున్న ఆ లైఫ్ మీకు ఇలా సంతోషంగా నవ్వుకునే ఆ లైఫ్ ఇస్తుందా లేదా అని చెప్పి. మరి కమింగ్ టు వరల్డ్ స్క్రిజోఫ్రీనియా డే, ఈరోజైతే మే 24 ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ స్క్రిజోఫ్రీనియా డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. మనం చాలాసార్లు ఎవరైనా దేనికైనా భయపడినా లేనిది ఆర్ అంటే అరే నాకు ఏదో వాయిస్ వినిపిస్తుంది ఆర్ ఇటు నుంచి ఎవరో వెళ్ళినట్టున్నారు అలా లేనిది ఉన్నట్టు బిహేవ్ చేసినా ఆర్ ఎమోషనల్గా ఎవరైనా అగ్రెసివ్గా ఆర్ సబ్మిసివ్గా అయినా వాళ్ళకి వెంటనే ఒక ట్యాగ్ ఇచ్చేస్తాం. అంటే ఎమోషన్స్ అనేవి అందరికీ కూడా లైక్ పర్సనల్ సిచ్యువేషన్స్ బట్టి ఆర్ ఏదన్నా జరిగిన సిచ్యువేషన్ బట్టి కూడా జరుగుతూ ఉండొచ్చు కదా. కానీ మనం మాత్రం వాళ్ళకి ఒక ట్యాగ్ ఇచ్చేస్తాం. రీసెంట్గా అలా అయింది, లవ్ ఫెయిల్యూర్ కదా, ఇంకా జాబ్ రాలేదు కదా, అసలు అందుకే వీడు ఇట్లా చేస్తున్నాడేమో అని చెప్పి. అసలు మన అందరి ఫేవరెట్ వర్క్ ఏంటో తెలుసా, పక్క వారిని జడ్జ్ చేయడం కదా. బట్ ఇలాంటి మిత్స్ నుంచి పబ్లిక్ని బయటికి తీసుకురావాలి అనే వరల్డ్ స్క్రిజోఫ్రీనియా డేని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ స్క్రిజోఫ్రీనియా అనేది ఎక్కువగా సో అడల్ట్హుడ్ అంటే టీనేజ్ దాటిన తర్వాత అండ్ 35 ఇయర్స్ లోపు, సో ఈ ఏజ్లో వస్తుంది. కాబట్టి చాలా వరకు అప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటూ ఆర్ పీజీ అంటే స్టడీస్ కానివ్వండి, లైఫ్లో ఆర్ పర్సనల్ లైఫ్లో సెటిల్ అవ్వడం, సో ఈ కాన్ఫ్లిక్ట్స్ మధ్యన ఉంటారు. కాబట్టి చాలాసార్లు నేను ఇందాక చెప్పినట్టుగా ఇది అసలు స్క్రిజోఫ్రీనియానే అని ఎవరు గుర్తించరు. ఆ వీడికి ఏదో బ్రేకప్ అయి ఉంటుంది, ఆ వీడికి ఫ్రెండ్స్తో గొడవే ఉంటుంది అని చెప్పి చెప్పా కదా, మన అందరి ఫేవరెట్ వర్క్ పక్క వాళ్ళని జడ్జ్ చేయడం. అదే మన గురించి అనుకోవాలండి, అబ్బో మనం కింద పడినా సరే అరే నేను పడలేదు, ఫ్లోర్ ఎలా ఉందో చూస్తున్నాను అని మనల్ని మనం సమర్థించుకుంటాం. పక్క వాళ్ళని మాత్రం ఎప్పుడూ పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం, విచ్ ఈజ్ ఆల్సో రియలీ బ్యాడ్. సో కమింగ్ జనరేషన్స్లో అయినా ఇది మారాలి అనుకుంటున్నాను. అంటే కామెంట్ చేయండి, బట్ మీకు మీరు ముందు అది చేసుకోగలిగితే అండ్ మీరు యాక్సెప్ట్ చేయగలిగితే అప్పుడు పక్క వాళ్ళని చేయండి. సో జస్ట్ వెరీ సింపుల్, మనల్ని వేరే వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అదే రెస్పెక్ట్ అందరికీ కనుక ఇచ్చేస్తే ఎలాంటి క్లాషెస్ అంటే ఈగో క్లాషెస్ ఆర్ నువ్వే ఎక్కువ నేను తక్కువ ఇవి ఏవి కూడా ఉండవు. సో ఎస్, ఇంతకీ ఈ స్క్రిజోఫ్రీనియా ఏ ఏజ్ వారికి

వస్తుందో తెలుసుకుందాం. అండ్ అసలు దీన్ని ఎట్లా తెలుసుకోవాలి, మనం ఎలా గుర్తించాలి, ట్రీట్మెంట్ ఉందా లేదా ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీ అందరి కోసం ఎంత మంచి వాడురా ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: Vivek Bharati FM 101.3.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బీఐ అంటుంది
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: FM 101.3.

మీరు వింటున్నారు విద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ రాజల్ అండ్ మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఈరోజు వరల్డ్ స్క్రిజోఫ్రీనియా డే సందర్భంగా దీని గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా అసలు స్క్రిజోఫ్రీనియా అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, సో ఏదన్నా కానివ్వండి, అంటే ఎప్పుడైనా హెడేక్ రావడం, ఆర్ ఎప్పుడైనా ఫీవర్ రావడం, ఎప్పుడైనా కొంచెం లోగా డిప్రెస్డ్గా అనిపించడం, ఇవన్నీ అప్పుడప్పుడు జరిగితే ఇట్స్ క్వైట్ నార్మల్. కానీ సడన్గా ఏదన్నా సిమ్టమ్స్ మనకి తెలియడం అంటే లక్షణాలు, అండ్ ఇంకా అది కాన్స్టెంట్గా అలానే ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే. సో యస్, ఇదైతే ఏ ప్రాబ్లం అయినా కానీ అని చెప్పాను. బట్ ఇన్ స్పెసిఫిక్ మరి ఈ స్క్రిజోఫ్రీనియాకి ఉండే ఆ లక్షణాలు ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చి ఇందాక మనం చెప్పినట్టుగా తెలియని వాయిసెస్ ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది, ఆర్ ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అండ్ ఒక్కొక్కసారి ఈ స్మెల్స్ కూడా, అరే ఇక్కడ పెట్రోల్ స్మెల్ వస్తుంది, ఆర్ ఇట్లా ఏదన్నా అంటే మనెవరికి తెలియనివి వాళ్ళకి సెన్స్ అవుతున్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అప్పటి వరకు ఇంటెలిజెంట్గా ఉన్నవాళ్ళు కూడా చిన్న చిన్న వాటికే అంటే ఇది అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండడం, అండ్ ఏదన్నా లాజికల్గా ఆలోచించాల్సిన విషయాలు మనం కనుక వాళ్ళని అడిగితే ఏమో నాకు తెలీదు, నాకు అర్థం అవ్వట్లేదు అంటే అప్పటి వరకు బాగానే ఉన్నవాళ్ళు ఈ లేట్ అడల్ట్హుడ్లో, అంటే లైక్ 18 దాటిన తర్వాత, అది కూడా సడన్గా ఈ చేంజెస్ అన్నీ చూస్తే ఖచ్చితంగా ఒక వెరీ గుడ్ అప్రోచ్ ఏంటి అంటే, అంటే లైక్ త్వరగా ట్రీట్మెంట్ చేయిస్తే త్వరగా ఇవన్నీ నయమవుతుంది. సో సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. అండ్ సైకియాట్రిస్ట్ అనగానే అమ్మో అని అనుకుంటాం, ముందైతే అమ్మో అనేది పక్కన పెట్టేసి మామూలుగా సైకియాట్రిస్ట్ ఇస్ ఆల్సో డాక్టర్ హూ ఇస్ దేర్ టు హెల్ప్ అస్. సో ఎలా మనకి డాక్టర్స్ మంచి చేయాలనుకుంటారో వాళ్ళు కూడా అంతే, అంతేగాని సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన అయ్యా బాబోయ్ అని అస్సలు అనుకోద్దు. ముందైతే ఆ ఫీలింగ్ నుంచి మనం అందరం బయటపడితేనే మన మెంటల్ హెల్త్ అనేది బాగుపడుతుంది. అండ్ యస్, అండ్ ఇంకా ఫ్రెండ్స్తో కలవకపోవడం, అంటే అప్పటి వరకు ఫ్రెండ్స్తో ఉండేవాళ్ళు అప్ప నాకు వెళ్ళాలని లేదు నేను రాను. సో ఇప్పుడున్న జనరేషన్ ఎలా అంటే ఆడ వస్తే వచ్చాడు, లేదా లేదు మనకి ఎందుకు, మనం వెళ్ళామా ఎంజాయ్ చేసామా వచ్చామా అన్న స్టైల్లో ఉన్నారు. బట్ అలా కాకుండా కొంచెం ఇట్లా ఎవరైతే ఫ్రీక్వెంట్ సిమ్టమ్స్ చూపిస్తున్నారో వాళ్ళ గురించి కూడా పట్టించుకుందాం. బికాస్ ఈ జనరేషన్లో ఎస్పెషల్లీ జెన్జీ అసలు ఫుల్ టు బిజీ బిజీగా ఉన్నారు. బట్ ఇట్ రియలీ మ్యాటర్స్. ఒకళ్ళు ఇందాక మనం పాటలో విన్నట్టుగా ఎంత మంచివాడలో ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో మనకు తెలియదు కదా. సో మనకు కావాల్సిన వాళ్ళ వరకు అయినా పట్టించుకుందాం. అండ్ ఇంకా వచ్చి కొంచెం మెమరీ కూడా తగ్గినట్టుగా అనిపించడం, వాయిస్లో కూడా, అంటే లైక్ ఎప్పుడు వాళ్ళు డల్గా ఉండడం ఇలాంటివి కనుక మీరు గమనిస్తే, అట్లీస్ట్ మీకు కావాల్సిన వారు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి సింప్టమ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. సో దట్ దే విల్ డూ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. సో హాలుసినేషన్స్, డిజార్గనైజ్ థింకింగ్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వంటి సిమ్టమ్స్ కనుక ఉంటే డాక్టర్ని సంప్రదించండి, బికాజ్ ఎర్లీ ట్రీట్మెంట్ వల్ల దీని నుంచి మనం బయటపడచ్చు. అండ్ ఇంకా మోరల్ సపోర్ట్, సో ఒక్కసారైనా అంటే చిరాకు పడుతూ ఫ్యామిలీ మెంబర్స్ అబ్బా నీకు తోడు మళ్ళీ ఇదొకటి వచ్చింది ఇట్లా నెగిటివ్ స్టేట్మెంట్స్ దయచేసి అనకండి ఎవరి దగ్గర కూడా. అంటే మామూలు వాళ్ళలాగా వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది ఉండదు. సో దయచేసి వాళ్ళని అర్థం చేసుకుందాం. అండ్ ఇంకా ఎర్లీ ట్రీట్మెంట్ వల్ల దీని నుంచి బయటపడే ఛాన్స్ ఉంది కాబట్టి ఇట్లాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ వాళ్ళ ముందు అస్సలు చేయకండి. అండ్ ఎక్కువగా అడల్ట్హుడ్ నుండి లేట్ 30s వారిలో కనిపించే ఈ స్క్రిజోఫ్రీనియా సిమ్టమ్స్ మనం నెగ్లెక్ట్ చేస్తే వారు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకే మెంటల్ హెల్త్ని ప్రయారిటైజ్ చేద్దాం అండ్ ఆ ప్రాబ్లంతో ఉన్న వారికి అండగా ఉందాం. అండ్ ఇంకా అలానే మనకి ఎన్ఐఎంహెచ్, సో ఎన్ఐఎంహెచ్ ఇప్పుడు కొత్త పేరుతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీస్, సో నిబ్బడ్గా మన ముందుకు వచ్చింది. అండ్ వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ మనకి అందిస్తున్నారు. సో ఎప్పుడు మనకి ఏ అవసరం అంటే ఈ ఇలాంటి మెంటల్ ఇష్యూస్ గురించి, హెల్త్ ఇష్యూస్, ఇంటలెక్చువల్ డిసేబిలిటీస్కి వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్
1800-572-6422, 1800-572-6422. సో ఎస్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టుగా మెంటల్ హెల్త్ని ప్రయారిటైజ్ చేద్దాం అండ్ ఆ ప్రాబ్లంలో ఉన్నవారికి అండగా ఉందాం. సో ఇది మరి నాటి గుడ్ మార్నింగ్ విజయవాడ. సో ఇప్పుడు ఈ పాటలలాగా మనం అందరం కూడా ఆ పాత బాధ గదిని ఖాళీ చేసి హ్యాపీగా ఉందాం. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ RJ అల్క్నందా.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
4: శ్రీమద్ భగవద్గీత.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసం వైట్ హౌస్ వద్ద కాల్పులు జరిగాయి. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వైట్ హౌస్ కాంప్లెక్స్ను లాక్డౌన్ చేశారు. ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడని, అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. దాదాపు 15 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధంలోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనను ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారత్ ఔద్యోగిక వికాస్ యోజన భవ్య పథకం కింద 50 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల సమర్పణ కోసం 4 నెలల పాటు అందుబాటులో ఉండే ప్రత్యేక గవాక్షాన్ని ప్రారంభించింది. మొదటి 2 నెలల్లో 20 పార్కుల కోసం, ఆ తర్వాత 2 నెలల్లో మిగతా 30 పార్కుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఎంపిక ప్రక్రియ ఛాలెంజింగ్ పద్ధతి ద్వారా జరుగుతుందని చెప్పారు. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటాను రేపు 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. జేఎన్టీయు కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ 2026 ప్రాథమిక కీని రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ఏపీ ఈఏపీ సెట్ చైర్మన్ సిఎస్ఆర్కే ప్రసాద్, కన్వీనర్ ఎన్ మోహన్ రావు తెలిపారు. విద్యార్థులు 27వ తేదీ ఉదయం 11 గంటల వరకు ప్రాథమిక కీపై తమ అభ్యంతరాలను వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. నిన్న కృష్ణా జిల్లా కానుమూలులో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని పేర్కొంది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో

నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. IPL 19 ప్లేఆఫ్ రేస్లో ఉండాలి అంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చక్కటి ప్రదర్శన కనబర్చింది. శ్రేయస్ మెరుపు సెంచరీకి తోడు ప్రభసిమ్ రన్ రాణించడంతో పరాజయాల పరంపరకు చెక్ పెడుతూ కీలక విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జయింట్స్ను ఓడించి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మొదట లక్నో 6 వికెట్లకు 196 పరుగులు చేయగా పంజాబ్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. వివిధ భారతి FM వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వినవచ్చు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

మీరు వింటారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ నిందా. అండ్ ఎస్, మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి. ఎస్ బ్రో, ఏం చేస్తున్నారు? ఏమైందబ్బా బ్రో అంది ఇంత హైలో అది కూడా అని అనుకుంటున్నారా? సో ఎస్, ఇవాళ పండగ అంతా మీ గురించే. ఎవరి గురించి అబ్బా? నువ్వు చెప్పిన ఈ స్టేట్మెంట్లో చాలా ఎత్తుక్కోవచ్చు అని అనుకుంటున్నారా? వస్తున్నా వస్తున్నా, అక్కడికే వస్తున్నాను బట్ అప్పుడే కాదు, ముందైతే రాజాసాబ్ ఫిలింలోంచి ఈ

ఓన్లీ ట్రాక్ మీ అందరి కోసం. అండ్ ఆ తర్వాత ఏ బ్రో అని ఎందుకన్నాను, అండ్ దాని వెనకాల ఉన్న కథ ఏంటి, అసలు వాళ్ళ స్పెషల్ ఏంటి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను. జోరుగా హుషారుగా వినడానికి సిద్ధంగా ఉండండి. అండ్ ఎస్, మీకోసం అయితే ఈ లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం రాజా సాబ్. స్టే ట్యూన్డ్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

ఏంటి బ్రో సంగతి అని అనుకుంటున్నారా? అసలు వాళ్ళు లేస్తే కదా, లేచింది మేమే, వంట చేస్తుంది మేమే అని ఆడవాళ్ళు అనుకుంటున్నారా? లేదు లేదు, హాలిడేస్ కదా, హాలిడేస్ టైంలో ఖచ్చితంగా అందరూ పొద్దునే లేస్తారు. మామూలు టైంలో లేవంటే లేవం, కానీ మామూలు రోజుల్లో కన్నా హాలిడేస్లో అసలు వద్దన్నా కూడా అదేంటో మెలకు వచ్చేస్తుంది. మన బ్రెయిన్కి కూడా తెలుసు అనుకుంటా, సండే వేస్ట్ చేయకూడదు, లేవంటరా లేవండి అని చెప్పి. ఇంతకీ నువ్వు అసలు విషయంలోకి రావట్లేదు అనుకుంటున్నారు. వస్తా వస్తా, ముందు పాట వినండి. పాట అంటే ఈ పాట వినగానే మీకు గుర్తొచ్చే ఆర్ వాట్ డూ యూ రియల్లీ ఫీల్, సో ముందైతే వినేసేయండి, ఆ తర్వాత అస్సలు విషయానికి వచ్చేద్దాం.

0: సో మీరైతే ఇదే ఫీల్లో ఉండండి, ఐ విల్ రైట్ బీ బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయ్ అల్కనంద. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గొడవ పెడతారు, అసలు ఎదురు పడితే ఒక్కళ్ళకి అంటే వాళ్ళకి ఒకళ్ళకి ఒకళ్ళకి ఒక్క క్షణం కూడా పడదు. కానీ ఎవరైనా బయట వాళ్ళు వచ్చి వీళ్ళని కామెంట్ చేస్తే మాత్రం వీరిద్దరూ ఒకటైపోతారు. అండ్ ఎస్ బ్రో, వాళ్ళే అన్నదమ్ములు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బ్రదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఈ బ్రదర్స్ డే గురించే మరిన్ని విశేషాలు ఈనాటి జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో మీకోసం. అండ్ ఎస్, మరి ఏ పాట వినిపిద్దాం? సో ఇందాక చెప్పినట్టుగా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అండ్ ఎదురు పడితే అసలు ఒక్క క్షణం కూడా పడదు. కానీ ఎవరైనా వీళ్ళ జోలికి వస్తే రేసు గుర్రం చిత్రంలో గుర్తుంది కదా అల్లు అర్జున్ అండ్ ఇంకా వాళ్ళ బ్రదర్ ఆ మూడో వ్యక్తికి సినిమా చూపించేస్తారు. సో దట్ ఈస్ రియల్లీ ద బ్లడ్ రిలేషన్ అనే చెప్పాలి. సో నిజంగా ఎప్పుడు కూడా అంటే వాళ్ళ అన్నయ్యకి అసలు తెలీదు ఏ అల్లు అర్జున్ ఎప్పుడు చూడనని విసిగిస్తారు.

చేస్తాడు అని చెప్పి, అంటిల్ అన్లెస్ తను బయట వాళ్ళ దగ్గర అన్నయ్యని ఎంతగా ప్రొటెక్ట్ చేస్తున్నాడో తెలుసుకునేంతవరకు. సో అలాంటి అంటే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు కానీ మనసు నిండా ఉండే ఆ ప్రేమే బ్రదర్స్, అంటే అన్నదమ్ములందరిది కూడా. సో ఎప్పుడైతే మీ అందరి కోసం ఈ లవ్లీ ట్రాక్ రేస్ గుర్రం చిత్రం ఫిల్మ్ నుంచి, ఆ తర్వాత ఇంకా బోల్డ్ విశేషాలు తెలుసుకుందాం బ్రదర్స్ డే గురించి అని వింటున్న లిజనర్స్లో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా ఆ వెరీ వెరీ వెరీ హ్యాపీ బ్రదర్స్ డే. సో యస్ ఫ్రెండ్స్, ముందు పాట, ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ విత్ భారతీయ FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

సో అర్థమైంది కదా, అక్క చెల్లెల మధ్యనైనా ఆఫ్టర్ మ్యారేజ్ ఏమన్నా ఆ గ్యాప్ రావచ్చేమో, కానీ అబ్బా అన్నదమ్ముల మధ్యన సమస్య లేదు. ఆ బాండ్ ఎప్పటికీ తుది శ్వాస వరకు అలానే ఉంటుంది. అయినా ఈ బ్రదర్స్ డేలో అవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశారు, కానీ రామాయణ మహాభారతం కాలం నుండి మనమంతా చూస్తున్నదే ఈ అన్నదమ్ముల అనుబంధం. కాకపోతే అప్పుడు త్యాగాలలో పోటీ పడితే ఇప్పుడు జెన్జి మూర్ఖత్వంతో పోటీ పడుతున్నారు. కాలం మారినా, స్టైల్ మారినా, ఎక్స్ప్రెస్ చేసే విధానం మారినా, ఆ బ్లడ్ రిలేషన్ మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే అని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు ఎందరో. మరి ఆ బాండ్ని సెలబ్రేట్ చేసుకోవడానికే బ్రదర్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మే 24th. అండ్ యస్ ఫ్రెండ్స్, అన్నదమ్ముల అనుబంధం అనగానే మరి ఇప్పుడు ఫిలిమ్స్ అన్నీ కూడా కొట్టుకోడాలు, ఏ అసలు ఇలా ఉండాలి హీరో అంటే, అసలు ఒక 10 మందిని అట్లా ఒక్క చేత్తో పడేయాలి అట్లా కాకుండా, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ వస్తున్నాయి అనే చెప్పాలి. మరి నిజంగా అన్నదమ్ముల అనుబంధం అనగానే నాకైతే ఎన్ని బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్స్ అలా నా కళ్ళ ముందు వచ్చాయో, అండ్ అందులోన పండంటి కాపురం పాట, వాట్ ఎ వండర్ఫుల్ ట్రాక్ కదా. అసలు ఆ పాట వింటేనే ఒక మంచి కుటుంబం ఉంటే ఆ సపోర్ట్ ఇంత బాగుంటుందా అని అనిపిస్తుంది నాకెప్పుడు. మరి ఇంకెందుకు ఆలస్యం, వినేద్దాం రెట్రో ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం పండంటి కాపురం. ముందుగా అయితే ఈ పాట విన్న తర్వాత ఇంకా తెలుసుకుందాం బ్రదర్స్ డే గురించి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. దిస్ ఈజ్ యువర్ ఆచే అల్క్నందా.

సో విన్నారు కదా లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం పండంటి కాపురం. నిజంగా కలతలు లేకుండా అండర్స్టాండింగ్తో ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ప్రతి ఇల్లు కూడా, రైట్? మరి బ్రదర్స్ డేని సిబ్లింగ్స్ డేతో కన్ఫ్యూజ్ అవ్వకండి. బ్రదర్స్ డే ఎక్స్క్లూజివ్గా బ్రదర్స్కి మాత్రమే. అంటే సిబ్లింగ్స్ డే రోజు అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఇట్లా ఎవరైనా ఏ సిబ్లింగ్స్ అయినా సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ ఇది బ్రదర్స్ డే ఓన్లీ ఫర్ బ్రదర్స్. ఆ బ్రదర్హుడ్ షేర్ చేసుకునే వారికి అమ్మాయిలు ఆర్ సిస్టర్స్ కోపం వస్తే మనసులో పెట్టుకుని అలుగుతారు, మాట్లాడడం మానేస్తారు. అబ్బో ఆ కథే వేర్లేండి. బీయింగ్ ఏ గర్ల్ అంటే అమ్మాయి అయ్యుండి కూడా నాకే ఒక్కొక్కసారి ఎందుకురా ఇంత డ్రామా చేస్తారు అమ్మాయిలు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే లైక్ లైఫ్ ఈజ్ సో సింపుల్, ఈ అలగడాలు అవి ఇవి అవసరమా, ఉన్నదేదో మొహం మీద చెప్పి క్లియర్ చేసుకోవచ్చు కదా బాయ్స్ లాగా అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ అదే బ్రదర్స్ అయితే ఉండండి ఉండండి, మీరేమైనా తక్కువ తిన్నారా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాగా కుండి తన్నేసి వెళ్ళిపోయి ఆ నెక్స్ట్ డే ఫోన్లో ఎందుకురా కుండి తన్నావు అంటూ ఇట్టే కలిసిపోతారు. సో యస్ ఫ్రెండ్స్, మరి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మన పెద్దోడు చిన్నోడు లాగా ఆ బ్యూటీ ఆఫ్ బ్రదర్హుడ్ ఎంత బాగా చూపిస్తారో. నిజంగా సినిమాలో ఎలా అంటే పెద్దోడేమో ఎవరితో కలవడు, చిన్నోడేమో మాటలతోటే బూర్లుండేస్తాడు అని చెప్పి జయసుద గారు తెగ బాధపడిపోతూ ఉంటారు వాళ్ళిద్దరి గురించి. అయితే సినిమాలో వాళ్ళు జాబ్ చేస్తారా చేయరా అన్న విషయాలు పక్కన పెడితే వాళ్ళకున్న అమౌంట్లోనే, అంటే వెంకటేష్ మహేష్ బాబుని బాగా చూసుకోవడం, అండ్ నేనేమో ఏమైంది జాబ్ అని. సో ఇట్లా ఒకళ్ళకొకళ్ళు మేము ఉంటాం నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఈస్ అన్నదే ఈ బ్రదర్స్ యొక్క బాండ్. అది ఈ ఫిలింలో అయితే ఎంత వండర్ఫుల్గా చూపించారో. సో మరి మీరు కూడా కోపాలు వస్తే ఇలా కుండీలు తన్నేస్తూ ఉంటారా? తన్నినా ప్రాబ్లం ఏం లేదు, నెక్స్ట్ డే మళ్ళీ కలిసిపోతారు కాబట్టి. సో యస్ ఫ్రెండ్స్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఇంకా తెలుసుకుందాం బ్రదర్స్ డే గురించి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజల్ నందమాన్ మనం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. అండ్ ఎస్, అన్నయ్య ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నాం. అండ్ మన టాలీవుడ్లో సెంటిమెంటో ఆర్ ఇదివరకు మరి ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ అన్నదమ్ములు అంటే ఒకళ్ళిద్దరు కాదు, ఖచ్చితంగా ముగ్గురు లేదా నలుగురు ఉన్న స్టోరీసే మనకి ఎక్కువగా టాలీవుడ్లో కనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఆ 3 అనేది మరి లక్కీ నెంబర్ ఏమో మన డైరెక్టర్స్కి అండ్ అలానే హీరోస్కి కూడా. సో ఇందాక ఫస్ట్ పాట వినిపించాను కదా, లాహిరి లాహిరి లాహిరిలో. సో ఆ చిత్రంలో ముగ్గురు బ్రదర్స్ అండ్ ఈ అన్నయ్య చిత్రంలో ముగ్గురు బ్రదర్స్. సో అట్లా ఎన్నో కథల్లో మనకి అన్నదమ్ములు అనగానే అట ఒక ముగ్గురు మనకి కనిపిస్తూ ఉంటారు, మరి వాళ్ళ చుట్టూనే ఆ స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుంది. సో సంక్రాంతి సినిమా ఇంకా ఇట్లా ఎన్నో ఫిల్మ్స్ మనకి మన టాలీవుడ్లో ఉన్నాయి. మరి చిన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, గొడవలు ఎక్కువైనప్పటికీ లేట్ 20స్లో బ్రదర్స్ ఎంతో అన్యోన్యంగా ఉంటారు అని చెప్పి రీసెర్చ్ చెప్తుంది. సో ఫైనాన్షియల్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానివ్వండి, మోరల్ సపోర్ట్ ఇవ్వడం, ఎమోషనల్గా అండ్ ఇంకా సోషల్గా కలిసి అందరూ తిరగడం, అంటే కలిసి ఎక్కువగా సోషల్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోవడం, ఇట్లా అన్ని విధాల ఒకరికొకరు తోడుగా ఉంటారంట బ్రదర్స్ లేట్ 20స్ వచ్చేసరికి. సో మరి పేరెంట్స్ మీరైతే చింతించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కొట్టుకున్నా అరే ఏంట్రా మీ ఇద్దరికి ఒక్క నిమిషం కూడా పడదు అని వాళ్ళ బిహేవియర్ అలా అనిపించినా మీరేం కంగారు పడకండి. వన్స్ 24స్ దాటిన తర్వాత ప్రశాంతంగా ఉంటారు. అయితే ఈ రీసెర్చ్ లేట్ 20స్లో బాగానే ఉంటారని చెప్పారు, కానీ 30స్లో ఎలా ఉంటారో నాకు చెప్పలేదు. మరి నాకెందుకు డౌట్ వచ్చింది అంటే మన ఫిలిమ్స్లో చూసినట్టు అండ్ అలానే బయట కూడా బిఫోర్ మ్యారేజ్ ఆ బాండ్ అలానే ఉంటుంది, కానీ పెళ్ళైన తర్వాత కొంతమంది రావడం వల్ల ఆ బాండ్లో కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎప్పటికీ లోపలైతే ఆ ప్రేమ అలానే ఉంటుంది. ఆ బయట వాళ్ళు కూడా ఆ ప్రేమని అర్థం చేసుకుని ఉంటే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో లైఫ్. ఏ చీకు చింత లేకుండా ఇందాక పండంటి కాపురంలో మనకి ఆ లిరిక్స్లో ఉన్నంత ఆనందంగా. సో విష్ అందరూ కూడా, అంటే లైక్ గర్ల్స్కి కూడా నేను చెప్తున్నాను, నేను నా ఫ్యామిలీ అన్న ఫీలింగ్ నుంచి మ్యారేజ్ అయిన తర్వాత మనం అంటే నాట్ ఓన్లీ అవర్ ఫ్యామిలీ, సో హస్బెండ్ ఫ్యామిలీ కూడా మన అనుకుంటే నిజంగా ఏ గొడవలు ఉండవు. దిస్ ఈస్ అ వెరీ స్మాల్ రిక్వెస్ట్ బికాస్ నేను చూస్తున్నాను కాబట్టి చాలామందిని ఏంటి మా ఆయన నేను వెళ్ళాలనుకుంటే వాళ్ళంతా వస్తారేంటి అని చెప్పి మా ఫ్రెండ్సే నాతో ఎన్నోసార్లు అంటూ ఉంటారు. సో నేను చెప్తాను ఎందుకు మరీ అట్లా నా నా నా అన్న ఫీలింగ్ అని చెప్పి, బట్ చెప్తే ఎందుకు వింటారు చెప్పండి, అలా మారితే మేము గర్ల్స్ ఎందుకు అవుతామని చెప్పండి. సో ఎస్, మరి ఈరోజు బ్రదర్సే హీరోస్ ఆఫ్ ది డే కాబట్టి మొత్తం వాళ్ళని పొగిడే పనిలోనే నేనైతే ఉన్నాను. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం సీతారామరాజు చిత్రం నుంచి లవ్లీ ట్రాక్స్. ఎస్, ఇది కూడా ఒక వండర్ఫుల్ ఫిలిం, నాగార్జున అండ్ హరికృష్ణ గారి మధ్యన బాండింగ్. అన్న మాట అంటే ఎంత విలువ అంటే అన్నయ్య వచ్చి నువ్వు తాళి కట్టు ఈ అమ్మాయికి అనికే ఎదురు ప్రశ్న వేయకుండా ప్రేమించిన మరదలు ఉన్నా అన్నయ్య చెప్పాడంటే దానికి ఒక కారణం ఉంటుంది అని చెప్పి పెళ్లి చేసుకుంటారు. సో అది అన్న పట్ల ఉన్న గౌరవం అండ్ ఇంకా అలానే విశ్వాసం. సో ఎస్ ఫ్రెండ్స్, మీకోసం అయితే ఈ లవ్లీ ట్రాక్ ఇప్పుడైతే వినిపించేస్తాను, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: అన్నయ్యా నీ అలక పై పై నేనని తెలుసును లేవయ్యా.
1: తమ్ముడు నీకు తెలుసన్న సంగతి నా.

సచ్ ఏ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం సీతారామరాజు. సో నిజంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ప్రకాష్ రాజు గారు చెప్పినట్టు, ఈ జన్మకే వాడికి అన్నయ్య, ఈ జన్మకే వాడికి తమ్ముడు అంటారు. సో అలా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలీదు. ఆ ఇగోజ్ లేదా నువ్వెక్కువ నేను తక్కువ ఇదంతా ఎందుకు, హ్యాపీగా ఈ పాటలో ఉన్నట్టు ప్రశాంతంగా అందరూ కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సో మైకల్ జాక్సన్ బ్రదర్స్ బ్యాండ్ నుంచి, అంటే మీకు గుర్తుంటే మైకల్ జాక్సన్ బ్రదర్స్ ఆఫ్ ఫైవ్, సో వాళ్ళందరూ కలిసి ఆ మ్యూజిక్ బ్యాండ్ని స్టార్ట్ చేశారు. అండ్ ఏరోప్లేన్ కనిపెట్టిన రైట్ బ్రదర్స్ వరకు అన్ని ఫీల్డ్స్లో ఇలా బ్రదర్స్తో కలిసి ఎన్నో ఇన్వెన్షన్స్ చేసిన వారు ఎందరో ఉన్నారు. మరి వారందరికీ అలానే సెకండ్ పేరెంట్గా అమ్మా నాన్న తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని తమ్ముళ్ళ కోసం తపన పడుతున్న అన్నయ్యలందరికీ కూడా మరొక్కసారి బ్రదర్స్ డే విషెస్ తెలియజేస్తూ, మరి నిజంగా బ్రదర్స్ అంటే ఇలానే ఉంటారేమో అనిపించేంత అద్భుతమైన లిరిక్స్ అండ్ అలానే సినిమా కూడా బ్రదర్స్ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో ఎస్ ఫ్రెండ్స్, బ్రదర్స్ ఫిలిం నుంచి బ్రదర్స్ డే రోజు లవ్లీ ట్రాక్ విన్నారు కదా. సో రెండై తిరిగినా ఇద్దరు మంత్స్ ఒకటే అంటూ ఎంత అద్భుతంగా మరి మనకి చెప్పారు. అండ్ ఎస్, ట్విన్స్ ఉన్న చిత్రాలు కూడా మన టాలీవుడ్లో ఎన్నో ఉన్నాయి. సో ట్విన్స్కి కూడా లవ్. సో రైట్ ఫ్రమ్ హలో బ్రదర్, హలో బ్రదర్ ఫిలిం నుంచి జీన్స్ అండ్ ఇంకా బ్రదర్స్, ఇట్లా ఎన్నో చిత్రాల్లో ఆ బాండింగ్ ఎలా ఉంటుంది ట్విన్స్ మధ్యన, ఎంత అద్భుతంగా చూపించారో. అండ్ ఇంతకీ బ్రదర్స్ డే అఫీషియల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2005లో. సి డానియల్ రోడ్స్ ఈ బ్రదర్స్ డే అనేది మొదలు పెట్టారు. అండ్ లైఫ్లో పుట్టిన క్షణం నుండి తోడుగా ఉండే బ్రదర్స్, అలానే ఆ ఫీలింగ్ కలిగించే ఫ్రెండ్స్ కూడా ఈ డేని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి డానియల్ ఈ డేని స్టార్ట్ చేయడం జరిగింది. సో నిజంగానే అంటే మరి అన్నదమ్ములు లేని వాళ్ళు లైఫ్లో సీనియర్స్ రూపంలో కొలీగ్స్, ఫ్రెండ్స్, సో ఆ బ్రదర్హుడ్ అనే ఆ బాండ్ని ఎవరైతే షేర్ చేసుకుంటారో వాళ్ళని నిజంగా అబ్బాయిలు గుండెల్లో పెట్టి చూసుకుంటారు లాస్ట్ వరకు కూడా, అంటే లైక్ అతుది శ్వాస వరకు అంటారు కదా. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు సచ్ బ్రదర్స్ అండ్ ఆల్సో బాయ్స్. అండ్ మరొక్కసారి వింటున్న వాళ్ళందరికీ కూడా ఉన్న ఆ బ్యూటిఫుల్ బ్రదర్స్ అందరికీ హ్యాపీ బ్రదర్స్ డే చెప్తూ, మరి ట్విన్స్ కూడా మనకి రామాయణంలోనే లవకుశల రూపంలో ఉన్నారు. సో వాళ్ళ గురించి ఈ చక్కటి పాటతోటి ఈనాటి జోరుగా హుషారుగా కార్యక్రమానికి చట్టబెబ్బే చెప్పేద్దాం. స్టే ట్యూన్డ్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసం వైట్ హౌస్ వద్ద కాల్పులు జరిగాయి. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడని, అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధంలోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనను ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీని సమీక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిర్వహించిన 4 వారాల సదస్సు ఎటువంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. అమెరికా, దాని మిత్రదేశాల కఠిన వైఖరి వల్లే కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని, ఒక సాధారణ ముసాయిదా పత్రంపై కూడా ఏకాభిప్రాయం కుదరలేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. సీనియర్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వినేష్ లాంటి పేరున్న అథ్లెట్ను పోటీలకు దూరంగా ఉంచాలనుకోవడాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ, జస్టిస్ తేజ్ కార్యాలతో కూడిన ధర్మాసనం తప్పుపట్టింది. ఈ నెల 30-31 జరగనున్న ఆసియా గేమ్స్ ఎంపిక పోటీల దృశ్యాలని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియకు భారత క్రీడా ప్రాధికార సంస్థ సాయి నుంచి, భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ నుంచి చెరొక పరిశీలకుడు హాజరు కావాలని ఆదేశించింది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈరోజు 2:30 ప్రారంభం కానుంది. టాప్ సీడ్ సిన్నర్ సింగిల్స్ తొలి రౌండ్లో ఫ్రాన్స్ ఆటగాడు టాబర్తో తలపడనున్నాడు. 3వ సీడ్ నొవాక్ జోకోవిచ్ తొలి రౌండ్లో ఫ్రాన్స్ ఆటగాడు పెరికార్డుతో, 2వ సీడ్ జ్వెరేవ్ ఫ్రాన్స్ ఆటగాడు బొంజీతో, 6వ సీడ్ మెద్వదేవ్ ఆస్ట్రేలియా ఆటగాడు వాల్టన్తో తలపడనున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

మీరు విన్నారు వివేక్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అర్జల్ కింద స్టూడియోలో సమయం 10:05, విచ్ మీన్స్ మనం ఎంజాయ్ అయిపోయాం హరివిల్లు కార్యక్రమంలోకి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, అండ్ ఆల్రెడీ ఇక్కడైతే చాలా మెసేజెస్ ఉన్నాయి, అవన్నీ చదివి వినిపిస్తాను. బట్ అంతకన్నా ముందు ఫస్ట్ అయితే క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటి అంటే, డాక్టర్ రాజశేఖర్ నటించిన శేషు ఫిలిం డైరెక్ట్ చేసింది ఎవరు? సో తెలిస్తే ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఎస్, మా వాట్సాప్ నెంబర్ 8662488141, 8662488141. సో ఆ ఫిలిం మర్చిపోయేది కాదు. సో ఆ పిత్త కుచ్చలాంబ లేదా చియా చియా చియా చియా, సో ఈ రెండు క్యారెక్టర్స్ని తెరపైన ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది లాస్ట్కి ఆ క్లైమాక్స్కి అబ్బా వాళ్ళు కలిస్తే బాగుండు కదా అని అందరితో కంటితోడి పెట్టించిన ఆ డైరెక్టర్ ఎవరు తెలిసి నాకైతే ఆన్సర్ పంపించేసేయండి. ఎస్, మరి హలో బ్రదర్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి హార్వెల్లో స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

మీరు విన్నారు వివిధ్ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ కందా. సో ఎస్ ఫ్రెండ్స్, మరి నేనైతే క్వశ్చన్ అడిగేశాను హర్విల్లో డాక్టర్ రాజశేఖర్ నటించిన శేషు చిత్రం ఫిలిం డైరెక్టర్

ఎవరు అని చెప్పి. సో ఎస్, మరి ఇక్కడైతే ఇప్పటికే చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు, అసలు ఏమంటున్నారు అని చెప్పి. సో ఎస్, ఫస్ట్ అయితే జాస్పర్ ఫ్రమ్ విజయవాడ హాయ్ అక్క అంటుంది. సో హాయ్ జాస్పర్. సో ఆన్సర్ కూడా పంపించేసాయి అండ్ పర్ణి గారు హాయ్, ఎంజాయ్ యువర్ డే అండి, సో హ్యాపీగా ఉండండి. అండ్ ఇంకా లిమలపాడు నుంచి భానుగారు గుడ్ మార్నింగ్ అంటున్నారు. ఆన్సర్ ఇక్కడండి, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ ఎస్ ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు కోనేరు విష్ణు, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే అప్పలరాజు గారు పెడన్ నుంచి ఎలా ఉన్నారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నేనైతే సూపర్గా ఉన్నానండి. అండ్ ఇంకా రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ శ్రావణి ఫ్రమ్ అనంతపూర్ రైట్ ఆన్సర్. అబ్బా ఇవాళ అన్ని ఆన్సర్స్ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో ఎందుకో తెలుసా. సో జిల్లా పేరు గ్రామం పేరు అట్లా కాకుండా క్రిస్ప్గా స్వీట్గా ఆన్సర్స్ పంపించారు ఇప్పటి వరకు పంపించిన వాళ్ళందరూ కూడా. అందుకని చూడడానికి చదవడానికి వినడానికి ఎంత వినసొంపుగా ఉందో కదా. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే సూర్య విశ్వశ్రీ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్హాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, అయ్యో ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ ఆన్సర్. ఎస్ ఆన్సర్ పంపించారు కానీ వీళ్ళ నేమ్ పంపించలేదు ఆ ఆనందంలో. అండ్ ఇంకా లోషిత న్యూస్ వీడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, ఇంకా మరి చాలా ఆన్సర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ మరొకసారి క్వశ్చన్ అయితే రిపీట్ చేసేస్తున్నాను. డాక్టర్ రాజశేఖర్ నటించిన శేషు ఫిలిం, సో ఇద్దరు కూడా మెడికోస్గా కనిపిస్తారు మనకి డాక్టర్స్గా. సో రియల్ లైఫ్ రీల్ లైఫ్లో డాక్టర్గా కనిపించిన రాజశేఖర్ గారి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆ డైరెక్టర్ ఎవరు? సో క్లూ ఏమైనా కావాలా? క్లూ అవసరం లేదు, ఇక్కడ ఉన్న ఆన్సర్స్ చూస్తే అర్థమైపోతుంది. బట్ స్టిల్ నేను మంచిదాన్ని కాబట్టి క్లూ ఇస్తాను. ఆవిడ ఒక లేడీ డైరెక్టర్ అంటే షీస్ అ ఉమెన్ డైరెక్టర్. ఎవరో తెలిస్తే నాకు ఆన్సర్ పంపించేసేయండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488148 2488 ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అయితే పంపించేసేయండి. ఇప్పుడైతే మీ అందరి కోసం సెగా ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజల్తందా. సో ఎస్, సెగా ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్ విన్నారు. సో ఎలా అయితే మరి ఇందులో హీరోయిన్ నేను నిన్ను వదిలి ఉండను అని అంటారో, అలాంటి ఇప్పుడు మన క్వశ్చన్కి ఆన్సర్కి కూడా అలాంటి ఒక సంబంధమే ఉంది. సో ఏంటబ్బా అది అనుకుంటున్నారా? సో ఆన్సర్స్ చదివిన వెంటనే నేను ఆన్సర్ చెప్పేస్తాను. ఇంకా మీరు ఎక్కువగా బ్రెయిన్కి సండే పూట అంత పని పెట్టకండి. అండ్ యస్, ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అండ్ ఇక్కడ క్లూ ఇచ్చాక ఇంకొక 10 మెసేజెస్ యాడ్ అయినాయి. సో ఇవన్నీ కూడా చదివి వినిపించేస్తాను. సో వేటబలందగిరి రామనగర్ నుంచి వడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, సో వందనాలు తల్లిదండ్రులు పిల్లల విషయంలో చేస్తున్న తప్పుల గురించి బాగా వివరించారు. అండ్ అలానే జోరుగా హుషారుగాలు అన్నదమ్ముల గురించి బాగా చెప్పారు. తెలిసి తెలియని వయసులో కొట్టుకున్నా పెద్దయాక కలిసిమెలిసి ఉన్న తమ్ములందరికీ, అన్నదమ్ములందరికీ శుభాకాంక్షలు. సో మంచి కార్యక్రమం, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విని అట్లీస్ట్ ఈ కొట్టుకోడాలు ఈగోలు పోకుండా ఒక ఇద్దరు మారినా చాలు నాకు, ఇద్దరు ఒక్కళ్ళు మారినా చాలు. అండ్ ఇందుకీ రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. ఈ సినిమాలో సన్నివేశాలు చాలా బాగా తీశారు అంటూ కూడా పెట్టారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కర్నూలు నుంచి నాగేశ్వరరావు భారతి మనోజ్ కుమార్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే ఇందు రుషిక ఎమిగనూరు నుంచి రైట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎస్, ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సరే ఈరోజు. సూపర్, మరి క్వశ్చన్ అలాంటిది అనుకుంటున్నారేమో. గణేష్ రాజు శ్రీవత్స, ఓకే కోనాపూర్, సో కొనప్పటి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. సో నేను రైట్ ఆన్సర్ అని చెప్పను, పంపించిన వాళ్ళ నేమ్స్ అన్ని కూడా చదివి వినిపించేస్తాను, బికాస్ ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి. విజయ ఫ్రమ్ శ్రీశైలం, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వేదంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్, అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అలానే భాస్కరుడు భగభగ కూడా తెలియడం లేదు, మీ స్వీట్ వాయిస్ వింటుంటే అబ్బా, మరియు మాటలు విషయాలు అన్నయ్య తమ్ముల అనుబంధం గురించి చక్కగా వివరించారు అల్పనంద గారు అంటున్నారు. అండ్ ఇంతకీ ఎవరు, ఆమె ఎవరో కాదు మన అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ దేవసేన గారు బాహుబలి రిలీజ్ అయ్యాక అందరూ మిమ్మల్ని బాగా ఏడిపించుంటారు కదా.

అండ్ అప్పుడు మీ పేరెంట్స్కి చెప్పుంటారు, అబ్బా అసలు నా పేరుకున్న పాపులారిటీ ఇంత అంతా కాదు, మీ పేరెంట్స్ ఎప్పుడో ఊహించే ఇంత మంచి పేరు పెట్టారు అని చెప్పి అండ్ రేడియో మిత్రులందరికీ శుభదినం అంటున్నారు. కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం విజయవాడ నుంచి అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. కడప నుంచి వినయ్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే సో పాపం వీళ్ళు ఎవరో ఆన్సర్ పెట్టారు కానీ డిలీట్ చేస్తారు. ఏంటండి, ఎగ్జామ్ హాల్లోకి వచ్చాక రాసేసి పేపర్ ఇచ్చేసి వచ్చేయాలి అంతే, పేపర్ ఆన్సర్ షీట్ మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోతా అంటే ఎలా చెప్పండి. సో దయచేసి పేపర్ ఇచ్చేసి వెళ్ళండి, మార్కులు వేయడం మా వంతు. అండ్ శుభోదయం మిత్రమా అంటున్నారు ఎవరు అంటే, హైదరాబాద్ నుంచి శ్వేత గారు, ఓకే మార్నింగ్ నుండి ప్రోగ్రామ్ అద్భుత, జోరుగా హుషారుగాలో, ఓకే వినిపించినవి అన్నీ కూడా అక్షర సత్యాలు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు లక్ష్మి, నిష్క అండ్ హనీ. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, అక్కరపాక నుండి రమా గారు, రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు పంపించిన వాళ్ళందరూ కూడా ఈ డైరెక్టర్ పేరు పక్కనే వాళ్ళ హస్బెండ్ నేమ్ ఆర్ గారు అంటూ ఎంత గౌరవంగా పంపించారో, అంటే వాళ్ళ పట్ల వాళ్ళు తీసిన చిత్రాలు ఆర్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో అనిపిస్తుంది ఇప్పుడు నిజంగా మీ ఆన్సర్స్ అన్నీ కూడా చూస్తుంటే. సో ఎస్, దట్స్ జస్ట్ వావ్. అండ్ ఇంకా శేషు సినిమాకి దర్శకురాలు ఎవరంటే అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి, సో వీళ్ళు కూడా పంపించేస్తారండి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నందజీ గుడ్ మార్నింగ్ అంటున్నారు, సంధ్య, ధీరజ్ అండ్ ప్రతీక్ ఫ్రమ్ నాగల దిన్నే. సో ఎస్, వీళ్ళు కూడా రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ ఇంకా హేమ, వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, నెక్స్ట్ సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు, ఇంకా సాయి శిరీష తిరుపతి నుంచి, ఇంకా ఎవరబ్బా, ఓకే గరీబ్ నవాజ్ అండ్ సైదా నర్సరావుపేట నుంచి, మీరు మాత్రం ఆన్సర్ కోసం వెయిట్ చేయాలండి, ఇంతమందిలో మీ ఆన్సరే కొంచెం అటు ఇటుగా ఉంది. అండ్ అబిత్త కుచ్చులాంబ అంటూ ఆ క్యారెక్టర్ని గుర్తు చేసుకున్నారు. అండ్ ఇంకా బుక్స్లో నెమలీక దాచుకోవడం, సో హీరో వచ్చి ఏంటి పిల్లల్ని పెడుతుందా, పిల్లల్ని పెడితే ఒక బేబీ నెమలికి నాకు తెచ్చిస్తావా అని చెప్పి ఫ్రెండ్స్, హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ర్యాగింగ్ చేయడం. సో ఎస్, సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ అందుకే ఇన్ని ఆన్సర్స్ వచ్చాయి అండ్ అర్థమైపోతుంది అందరూ ఈ చిత్రాన్ని ఎంతగా ఆదరించారు అని చెప్పి. కుర్నూత్న సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి, మీకు కూడా డెలివరీ అయితే ఒక బేబీ నెమలికని పార్సిల్ చేస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, శ్రావణి గారు అనంతపూర్ నుంచి, మీ వాయిస్ సూపర్ అండి అంటున్నారు. ఎస్, నా పేరు నిజంగానే అల్క్నందానే అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, సురేష్ శ్రీలక్ష్మి నర్సరావుపేట నుంచి, రైట్ ఆన్సర్. అండ్ సుధాకర్ పోలకొండ బెంగళూరు నుంచి, నిజంగా మా అన్నయ్యని గుర్తు చేశారు అంటున్నారు, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ అండి, గుర్తొచ్చేసారా, మరి ఫోన్ చేసి మాట్లాడేసేయండి. అండ్ తిట్టినా పర్వాలేదు, కొట్టుకున్నా పర్వాలేదు, బట్ మళ్ళీ కలిసిపోతారు అండ్ దాట్ ఈజ్ ద బాండ్ ఆఫ్ బ్రదర్స్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే 70, ఓకే 70 ఏళ్ళందు ముందు, ఓకే 70 ఏళ్ల ముందు ఈ పేరు పెట్టింది దేవసేన, ఓకే మా అమ్మ అంటూ పంపించారు. అండ్ మా అమ్మను ఓకే గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అన్నారు, అది మా అమ్మ ఆర్ మా అమ్మ, సో క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇలా మనం ఆన్సర్ రివీల్ చేసేద్దాం. అండ్ ఎవరు అంటే, అప్పలరాజు గారి పెడ నుంచి, పెడంలో భానుడు ప్రతాపం బాగా చూపిస్తున్నాడు, ఇప్పుడే 40 డిగ్రీస్ ఉంది మేడం అంటున్నారు. అవునా, మరి జాగ్రత్తగా ఇంట్లో ఉండి మా ప్రోగ్రామ్స్ ఉండండి, బయటకు ఎవరు ఎక్కడికే వెళ్ళకండి. అండ్ ఓకే సో దేవసేన గారు ఇంతకీ 70 ఏళ్ళ ముందు నాకు ఈ పేరు పెట్టారు, మా అమ్మ పేరు సీతమ్మ అంటున్నారు, సో సూపర్ అండి. అండ్ మీ వయసు చెప్పకనే చెప్పేశారు మీరు, అయ్యో అయ్యో అనుకుంటున్నారా, అయ్యో ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అంతే కదా. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంతకే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, మరి అబిత కుచ్చులాంబ అండ్ ఇంకా అలానే చియా, సో శేషు ఈ క్యారెక్టర్స్ని తెరపైన ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఆ డైరెక్టర్ ఎవరు అంటే, జీవిత రాజశేఖర్. సో స్వయంగా వాళ్ళ హస్బెండ్ని డైరెక్ట్ చేసే అదృష్టం, అంటే ఇంట్లో ఎలాగో చెప్పిన మాట వినరు కాబట్టి ఆ షూటింగ్ సెట్స్లో అయినా

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఎస్ ఫ్రెండ్స్, మరి హరివిలు ప్రోగ్రాంలో ఉన్నాం అండ్ మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, మరి రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. మరి పాట వినిపిద్దాం అనుకున్నాను కానీ ఆ సెకండ్ క్వశ్చన్ ఏదో అడిగేయచ్చు కదా. మేము ఈ లోపు ఆన్సర్స్ వెతికే పనిలోనో టైప్ చేసే పనిలోనే ఉంటామని మీరు అనుకుంటున్నారు కదా, అందుకే మళ్ళీ క్వశ్చన్ అడిగి పాట వినిపిద్దామని వచ్చేసాను. అండ్ ఎస్, సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తాం? సో ఇప్పుడు మనకి మెసేజెస్ పంపించిన వాళ్ళలో కొంతమంది ఆ నగరం నుంచి కూడా ఆన్సర్ పంపించారు తెలుసా. సో చూసారా ఎంత పెద్ద క్లూ ఇచ్చానో. ఇప్పుడు నేను 40 పేర్లు చదివాను, 40+ మెసేజెస్, వాటిలోనే ఆన్సర్ ఉంది. సో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏ నగరాన్ని పిలుస్తారు తెలిస్తే కనుక నాకు ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఎందుకు అని కూడా పంపించండి తెలిస్తే కనుక. సో ఎందుకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అని చెప్పి. అండ్ ఎస్, మా వాట్సాప్ నెంబర్ ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం 8664888148662488814. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం అనగనగా ఒక రాజు ఫిలిం నుంచి ఈ సూపర్ డూపర్ హిట్ ట్రాక్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

నా రోజా నువ్వే అంటూ పాటలో పడిపోయి క్వశ్చన్ మర్చిపోయారా? మర్చిపోయి ఉండరు నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 40+ మెసేజెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మేం పంపించేసాం చదవడం నీ వంతు అనుకుంటున్నారా? ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేసేస్తాను. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏ నగరాన్ని పిలుస్తాం? సో ఎస్, అల్కనంద గారు అంటున్నారు మురళి గారు. మురళి గారు, ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించింది ఎవరు అంటే భాస్కర్ గారు పెడన్ నుంచి. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకు అని కూడా పంపించేశారండి. నెక్స్ట్ కుర్నూత్ల సునీల్ గారు లక్కిరెడ్డిపాలెం మండలం నుంచి రైట్ ఆన్సర్. ఇంకా చంద్రశేఖర్ గారు కొల్హాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. కోనేరు విష్ణు విజయవాడ అయ్యప్ప నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా అప్పలరాజు గారు పెడన్ నుంచి, ఓకే, వాళ్ళ అమ్మాయి కూడా అక్కడే జాబ్ చేస్తుంది అంటూ పంపించారండి. గొల్లనేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. సో ఇంకా నేను అసలు రైట్ ఆన్సర్ అని చెప్పక్కర్లేదు, బికాస్ ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి ఫటాఫట్ ఫినిష్ చేసేయాలి. అంటే ఏం చేయాలి, నేమ్స్ చదివేసేయాలి. సో గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి, దేవసేన తిరుపతి నుంచి, అండ్ ఇంకా అలానే తిరుపతి నుండి నాగ మునగయ్య, సుమలత శవంత్ అండ్ రుచిరాశ్రీ. సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సులోచన గారు. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. సో సులోచన గారు సెకండ్ క్వశ్చన్కి అందుకున్నారనమాట. అండ్ ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు. సో ఎందుకు పిలుస్తారు అని కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, శ్రీనివాస్ గన్నవరం ఫ్రమ్ తిరుపతి. సో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, వీళ్ళ నేమ్ పంపించలేదు కానీ రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రైట్ ఆన్సర్ పంపించింది మనకి, ఓకే, పేరు వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరైనా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారా లేదా పంపిద్దామా వద్దా అని చెప్పి, సో మీకు ఒక క్లూ కూడా ఇచ్చేస్తాను. ఏంటి క్లూ అనుకుంటున్నారా? ఒక పాట వినిపిస్తాను, దానిలోనే ఆన్సర్ ఉంది. సో మీరు ఆన్సర్ని పట్టుకోండి. అండ్ ఇంకా నర్సరావుపేటకు చెందిన శ్రీలక్ష్మి సురేష్. సో ఎస్, రైట్ ఆన్సర్. అండ్ అది ఏ రాష్ట్రంలో ఉంది అని కూడా ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సత్తెనపల్లి నుండి రాజేశ్వరి గారు, మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది, వినాలనిపిస్తుంది అంటున్నారు. అయ్యో, ఈ మెసేజ్ కూడా ఎంత స్వీట్గా ఉందో, ఇలాంటి మెసేజ్లు పంపిస్తే ఇంకా నాకు వినాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతకీ రైట్ ఆన్సర్ పంపించేశారు రాజేశ్వరి గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే అబ్దుల్ కలాం. అండ్ ఇంకా పెద్ద, ఓకే, అబ్దుల్ కలాం గారు పెద్దపారిమి నుంచి పంపించారండి. అండ్ ఇంకా అక్కర్పాడు నుండి రమా గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రేణుకా గోపరాజు కడప నుంచి. ఓకే, సూపర్ అండి. మీకు అసలు 10కి 20 మార్క్స్ ఇచ్చేస్తున్నా, అంటే 10 out of 10 కాదు, 10కి 20 ఇస్తున్నా. ఎందుకు అంటారా? సో రేణుకా గోపరాజు గారు అసలు నేను అడిగిన క్వశ్చన్ని అలా క్యాచ్ చేసి ఎగ్జాక్ట్గా ఆన్సర్ పంపించారు అందుకని చెప్పి. సో ఆన్సర్ ఏంటో నేను రివీల్ చేసేస్తాను తర్వాత. అండ్ మా నగరం అండి, మా నగరం అంటూ సుధాకర్ పోలకొండ పంపించారు. అండ్ ఇందాక మిమ్మల్నే నేను చెప్పాను, సో నేను చదివిన మెసేజెస్లోనే ఆన్సర్ ఉంది అని చెప్పి. అండ్ ఇంకా లోషిత న్యూస్ వీడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, మరి క్లూ అన్నావు కదమ్మా, నా త్వరగా ఆ పాటను వినిపిస్తే మేము ఆన్సర్ పంపించేస్తాము అని చెప్పి కొంతమంది వెయిట్ చేస్తున్నారు. మరి ఏమాత్రం వెయిట్ చేయకుండా మీకోసం ఇప్పుడైతే వినిపించేస్తున్నాను సమర్ సింహారెడ్డి ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేడియం వివిధ్ భారతీయ ఫిల్మ్ అవార్డ్ 1.3. అండ్ మర్చిపోకండి, క్లూ పట్టుకోండి. అండ్ ఎస్, దిస్ ఈజ్ యువర్ ఆర్జల్ నందా మనము నామ్ హర్విల్లు కార్యక్రమంలో

మీ విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ రాజల్ మనమున హరివిల్లు కార్యక్రమంలో. అండ్ ఎస్, నేనైతే అడిగేశాను సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏ నగరాన్ని పిలుస్తారు అని చెప్పి. సో పాట కూడా వినిపించాను, ఈ పాటలో ఆన్సర్ ఉంది అని చెప్పి. సో ఈ పాటలోని క్లూ పట్టుకుని నాకు తెలిసి ఇక్కడ ఇంకొక 5-6 మెసేజెస్ వచ్చేసాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఆన్సర్స్ ఎవరు పంపించారో చదివి వినిపించేస్తాను. సో శ్రీనివాస్ గారు, ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే నగరం ఉందో అక్కడి నుంచే ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మీ, నిష్క అండ్ హనీ. సో ఎస్, ఆన్సర్ పంపిస్తూనే టిఫిన్ వేడివేడి దోశలండి అంటూ పంపించారు. థ్యాంక్స్ అండి, నా పేరు చెప్పి మీరు కూడా తీరేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే భార్గవి, సత్య భార్గవి, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే శేఖర్ గారు, రైట్ ఆన్సర్ మల్లికార్జున, అభిరామ్, కేశవ్ నగర్, ధర్మవరం నుంచి. ఎస్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ మార్నింగ్ అంటూ శశికళ అండ్ వరలక్ష్మి, ఓకే, నాగల్దిన్నె నుంచి. ఓకే, సూపర్. అండ్ ఏంటండి 40%లో పర్సెంట్ మీ వైపు తిరిగింది, సన్ఫ్లవర్ సూర్యుడి వైపు తిరిగినట్టు మీ టైపింగ్లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు ఉందండో ఈ శశికళ గారు. సో ఇంతకీ ఎందుకు అని కూడా పంపించారు. సో 40% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఐటీ రెవెన్యూ ఈ నగరం నుంచి అంటూ. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, సో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఇందాకే క్వశ్చన్, ఈ క్వశ్చన్ రెండింటికి కలిపి ఆన్సర్ పంపించేశారండి. అండ్ అలానే ఎందుకు దీన్ని సిలికాన్ వ్యాలీ అంటారు అని కూడా పంపించారు. నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి, సో వీళ్ళు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుసి, మధు, మేఘు, రఘు గుడ్లవల్లేరు నుంచి. బాగున్నాయండి ప్రాసలో అన్ని పేర్లు కూడా. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. శ్రావణి ఫ్రమ్ అనంతపూర్. సో అందరికీ చాలా ఓపిక ఉందనే చెప్పాలి, ఎంతో ఓపిక్గా ఎందుకు దాన్ని పిలుస్తారు సిలికాన్ వ్యాలీ అని కూడా చాలామంది పంపించారు. అండ్ శ్రావణి ఎస్పెషల్లీ యూ, సో ఎందుకు అని చెప్పి ఎగ్జాక్ట్ రీజన్ కూడా పంపించేసింది శ్రావణి. అండ్ ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు, సో ఎస్, రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎస్వి ప్రకాష్, చింతామణి, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, నా పేరు ఝాన్సీ, పుత్తూర్ కోర్ట్స్లో వర్క్ చేస్తాను అంటే ఎప్పుడు మనకి పంపిస్తూ ఉంటారు కదా. సో ఝాన్సీ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, వాళ్ళ స్టాఫ్ అందరికీ హాయ్ చెప్పమన్నారు, వాళ్ళకు కూడా పెద్ద హాయ్. బట్ వాళ్ళు ఆన్సర్ పంపించట్లేదు, వాళ్ళు ఏదో డైరెక్ట్ వాళ్ళే ఆన్సర్ పంపిస్తే వాళ్ళకి హాయ్ చెప్పేస్తాను కదా. అండ్ ఇంకా నెక్స్ట్ వేదాంతం, జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, నందుజీ ఆన్సర్ ఏంటంటే అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, మన మిత్రులు ఆశా శ్రీనివాస్ గారి నివాస నగరం అంటూ పంపించారండి. ఎవరు, శిష్ల వేణుగోపాల్ దత్త గారు మెడ్రాస్ నుంచి. అండ్ ఇంకేమంటున్నారంటే పన్నెంటి కాపురం సినిమాలో బాబు వింద్ర పాటను ఈ జనరేషన్ వారందరికీ పరిచయం చేస్తూ బ్రదర్స్ డే రోజున మీరు ఓకే మధురాతి మధురంగా కార్యక్రమాన్ని నిర్వహించారు, ధన్యవాదం అంటూ. అలానే తిరుపతి వాసులు దేవసేన గారికి అభినందనలు, అంత రమణీయమైన పేరు ఆమెకి నామకరణం చేసిన వాళ్ళ మాతృమూర్తికి ప్రత్యేక వందనాలు అంటూ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా ఇందాక తిరుపతి నుంచి నాగ మునయ్య గారు, సో స్లోలో మునగయ్య అని నేను చదివినట్టున్నాను. సో మునయ్య గారు వింటున్నారా, మీ పేరు కరెక్ట్గానే చదివానా, పేరు అసలు రాంగ్ చదివితే ఎంత కోపం వస్తుందో కదా. ఐ నో దట్ నా పేరుని ఎన్ని రకరకాలుగా చదువుతారో అండ్ మన వాళ్ళు కూడా పంపిస్తారో, అలకనంద అసలు రకరకాలుగా చదువుతారు. సో మునయ్య గారు నాకు అర్థమైందండి మీ బాధ. అండ్ ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి, ఎస్, హౌ ఆర్ యూ అంటున్నారు జాన్సర్ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ ఆ ఊర్లో మా మనవరాలు

మనవడు ఉంటారు అంటూ. ఓకే, రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు. ఓకే, సో మీకు స్పెషల్ బాండ్ ఉందన్నమాట. ఆ ప్లేస్లో వేసవి కూడా చల్లగా ఉంటుందని చెప్తారు. అవునండి, అసలు అక్కడ ఏసీలు వారరేమో ఆ ప్లేస్లో అనిపిస్తుంది. అండ్ గరీబ్ నవాజ్ సైదా నర్సరావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ ఇంకా హేమ. సో యస్, ఇంకా మరి మెసేజెస్ అయితే వస్తున్నాయి. బట్ అందుకనే ముందు మీ అందరి కోసం ఇంకొక పాట, దీనిలో కూడా మరి నాకు తెలిసి ఆన్సర్ ఉంది. సో ఆన్సర్ ఈ పాటకి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. వేసవిలో కూడా చల్లగా ఉండే ఆ ప్రదేశం ఐటీ హబ్ ఏంటబ్బా. సో ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో లాస్ట్ 3 మినిట్స్ గబగబా ఆన్సర్స్ పంపించేసాయి. నేను ఇప్పుడైతే మీ అందరి కోసం చిత్రం ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

పెద్దపురం, అమలాపురం, భోగాపురం, పిఠాపురం, మైలవరం, ఐలవరం, గన్నవరం, అన్నవరం, భద్రాచలం, సింహాచలం, నెల్లూరు, అల్లూరు, ఏలూరు, ఆలూరు, గుంటూరు, గూడూరు, మోటూరు, పాటూరు, చిత్తూరు, పుత్తూరు, ఒంగోలు, కర్నూలు, ద్వారపూడి, కత్తిపూడి, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆకివీడు, నూజివీడు, గాజువాక, ఆర్రిపాక, బెంగళూరు, మంగళూరు, ముంబై.

సో ఎస్ ఫ్రెండ్స్, అర్థమైపోయింది కదా ఆన్సర్ ఏంటి అని చెప్పి. ఎస్, ఇంకా మరి ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. ఏమాత్రం లేట్ చేయకుండా అందరి నేమ్స్ చదివి వినిపించేస్తాను. బంగారుపాలెం నుండి సంధ్య నాగరాజ్, రైట్ ఆన్సర్ అండ్ ఓకే. దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ ఇంకా నార్కెట్పల్లి మండలం నుంచి నెమాని గ్రామం నుండి పున్నం వెంకటేశం. అండ్ ఇంకా హేమలత గారు అమలాపురం నుంచి, ఓకే, అమలాపురంను అనంతపురం చేశారేంటి అంటున్నారు. ఓకే, ఎవరు ఈ మెసేజ్? సీతామహాలక్ష్మి గారి. మరి ఏం చేస్తామండి, 50+ మెసేజెస్ ఇట్లా హాఫ్ సెంచరీ కొట్టేస్తే లిజనర్స్ అందరూ ఏం చేయాలి? బట్ ఇట్స్ ఓకే, మీరు పంపించండి ఆన్సర్స్. ఎంత కష్టమైనా మేము చదువుతాము. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. అండ్ ఎవరు అంటే, శశికళ గారు నాగల్దిన నుంచి. ఓకే, ఇటు అటు అయింది అంటారు, పర్వాలేదండి, కుడి ఎడమ అయితే పొరపాటు లేదు. అండ్ ఎస్, నెక్స్ట్ ఎవరు అంటే, అల్కినంద గారు ఒక పాట అంటున్నారు. ఎవరు? మురళిగారు. మురళిగారు, పాటల తర్వాత మీరు ఆన్సర్స్ పంపించండి త్వరగా. అండ్ ఇంకా ఎస్వి ప్రకాష్, అండ్ ఇంకా చింతామణి గారు, మీరు ఆన్సర్ రైటే పంపించారండి. మీరెందుకు మళ్ళీ రాంగ్ ఆన్సర్ పంపించారు? మీరు ఇందాక పంపించింది రైట్ ఆన్సరే. అండ్ ఇంకా సునీల్ గారు, కుర్నూతల సునీల్ గారు, డాక్టర్ కుచ్చలమ్మ గారు బాయ్ బాయ్ అంటూ నాకు అప్పుడే టాటా వీడుకోలు చెప్పేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వెడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. సో ఎస్ ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చి బెంగళూరు. ఎందుకు బెంగళూరు అంటే, యాక్చువల్గా మనకి నార్దర్న్ కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీలో ఎక్కువగా మనకి ఈ ఐటీ హబ్ అనేది ఉందన్నమాట. సో అక్కడ ఎన్నో యాపిల్, గూగుల్, మెటా, సో ఇవన్నీ కూడా అక్కడే డెవలప్ చేస్తారు. సో అది అక్కడ అసలు ఉన్న సిలికాన్ వ్యాలీ అయితే, దాన్ని పోల్చి ఇక్కడ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి మన బెంగళూరుని పిలుస్తారు. బికాస్ మెయిన్ ఐటీ హబ్ మన ఇండియాలో బెంగళూరు కాబట్టి. సో ఎస్, బెంగళూరు నుంచి కూడా చాలా మంది మెసేజెస్ పంపించారు. మీ అందరికీ అండ్ అలానే ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ లాస్ట్ మెసేజ్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, చాలా చాలా మంచి విషయాలు చెప్పారంటూ ధన్యవాదాలు అన్నారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇది ఈనాటి హర్వీలు కార్యక్రమం. మరికొద్దిసేపట్లో వింటారు ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

0: నవపదులు నిండి నూతన సబగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రగడ. ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఎబోలాపై అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణించవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన ఈరోజు వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా గోవిందరాజస్వామి వారు చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్త బృందాలు చెక్క భజనలు, కోలాటాలు, గోవిందనామ సంకీర్తనలతో మాడవీధులను భక్తి రసమయం చేశాయి. రాజమహేంద్రవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. 39వ వార్డులో కార్పొరేషన్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ను నిల్వ చేసే గోడౌన్లో ఒక్కసారిగా మంటలెక్సిపడ్డాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసం వైట్ హౌస్ వద్ద కాల్పులు జరిగాయి. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఆసుపత్రిలో మృతి చెందాడని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. దాదాపు 15 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధంలోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనను ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదిక్గా వెల్లడించారు. ఐపీఎల్లో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ బెర్త్ సంపాదిస్తుంది. సాయంత్రం జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈరోజు మధ్యాహ్నం 2:30కు ప్రారంభం కానుంది. టాప్ సీడ్ సినర్ సింగిల్స్ తొలి రౌండ్లో టాబర్తో తలపడనున్నాడు. 3వ సీడ్ జోకోవిచ్ తొలి రౌండ్లో ఫ్రాన్స్ ఆటగాడు పెరికార్డుతో, 2వ సీడ్ జ్వెరేవ్ ఫ్రాన్స్ ఆటగాడు బోన్జీతో, 6వ సీడ్ మెద్వదేవ్ ఆస్ట్రేలియా ఆటగాడు వాల్టన్తో తలపడతారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల కిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో కోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
6: రా రాముడు. ఏంటిట్లా వచ్చావు?
5: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
6: ఏంటో విషయం?
5: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
6: అవునా?
5: అవును చిన్నమ్మాయి.
6: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
5: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
6: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికి.
5: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
6: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
5: అవునవును,

వినయ విధే రామాచంద్రునికి కార్తికేయన అల్పించిన పాటు విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కవర్లు. సినిమా కవర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఉల్లి తెర మీద వెండి తెర మీద కనిపించి చక్కగా యాక్టింగ్ చేయాలని ఎవరికి ఉండదు? ఎంతో మంది వారి టాలెంట్ ఎలా ప్రూవ్ చేసుకుందామని ఎదురు చూసేవాళ్ళు కోకొల్లలు. వళ్ళకంపలో మల్లె తీగలాగా, మట్టిలో మాణిక్యం లాగా, అబ్బబ్బబ్బా, వాళ్ళ టాలెంట్ అలాగా అడవి కాచిన వెన్నెలైపోతుంది. తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి బుల్లితెర వెండితెర చూస్ చేసుకుని వెళ్ళాలని ఆశపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ సినిమా ఏమిటి, సినిమా తీయడానికి సినిమా వెనుక ఉన్నటువంటి తెర వెనుక ఎంత కష్టపడతారు అనే విషయాల గురించి ఈనాటి సినిమా కబుర్ల కార్యక్రమంలో మాట్లాడుకుందాం. వింటున్నటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటారు విద్యురాజే చిన్నబాబు.

మనల్ని కళ్ళ ముందు చేసేటటువంటి ఒక కళారూపం సినిమా. ఇది కేవలం వినోదాన్ని అందించే సాధనం మాత్రమే కాదు, మన జీవితంలో ఓ భాగం. నిజం చెప్పాలంటే సినిమా మనల్ని నవ్విస్తుంది, కన్నీళ్లు తెప్పిస్తుంది, ఆనందింపజేస్తుంది, ఆలోచింపజేస్తుంది, 3 గంటల పాటు అన్ని బాధలు మర్చిపోయేలా చేస్తుంది సినిమా. అంతేకాదండోయ్, సినిమా అనేది మన హృదయాలను తాగుతుంది, మనల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది. మన జీవిత గాథ ఇది, ఇదే కదా నా జీవితం, ఇదే కదా నా లైఫ్ అనుకుంటాం. మనల్ని ఆ వెండి తెరపై చూసుకుంటాం. ఆ క్షణాలు అలా చూసుకున్న మనం మన జీవితంలో ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసా? అంత ప్రభావితం చేసేటటువంటి శక్తి సినిమాకే ఉంది. మరి గతాన్ని కళ్ళ ముందు నిలబెడుతుంది, వర్తమానాన్ని అందంగా చూపిస్తుంది, భవిష్యత్తును అందంగా ఊహించుకునే విధంగా చూపిస్తుంది సినిమా. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఆపద్ బాంధవుడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట విందాం.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

అభినందనలు వచ్చేసిన కసిపి బాలసుబ్రహ్మణ్య జానికి ఆలపించిన గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 11:31 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. సినిమా కబుర్ వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. తెర మీదకు సినిమా రావాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. ఒక కథ సినిమాగా రూపొందటానికి, ప్రేక్షకుల ముందుకు రావడానికి మధ్య చాలా ప్రాసెస్ ఉంటుంది. తెర మీద జరిగేటటువంటి కథే అందరికీ కనిపిస్తుంది, మరి తెర వెనుక అసలు తతంగం ఎవరికీ తెలియదండి. సినిమా కోసం 24 క్రాప్స్ పనిచేస్తాయి. ఇందులో 1 డెవలప్మెంట్, 2 ప్రీ ప్రొడక్షన్, 2 తర్వాత 3 పోస్ట్ ప్రొడక్షన్. నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, మార్కెటింగ్, పబ్లిసిటీ, థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు, సెన్సార్ బోర్డు వాళ్ళు, ఇలా రకరకాలుగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే సినిమా విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మనం రోజు రేడియో పెట్టుకుని ఎక్కువగా వినేది సాంగ్స్. కాబట్టి సాంగ్స్ రికార్డింగ్, షూటింగ్ ఎలా జరుగుతాయి, దాని వెనక ఎంత ప్రాసెస్ ఉంటుందనే ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు బాహుబలి చిత్రానికి రేవంత్ మోహన భోగరాజు ఆలపించిన పాట విందాం.

పూర్వ కాలంలో ఎక్కువగా స్టాండ్ మైక్ ఉండేది రికార్డింగ్ స్టూడియోలో. అక్కడ ఈ ఆర్కెస్ట్రా మొత్తం వచ్చి రిహార్సల్స్ పెడుతూ ఉండేవారు. రిహార్సల్స్ టైంలో ఏమాత్రం ఆ స్టూడియో పైన ఏదైనా రేకులున్నా రాయపడ్డా చిన్న డిస్టర్బ్ పైన రీ రికార్డింగ్ ఉంటుంది. అప్పటి రోజులు వేరు, ఇప్పుడు వేరు కదా. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది కదా. రికార్డింగ్ స్టూడియోలో సింగర్స్ ముందు అసలు పాట రికార్డింగ్ ఎలా జరుగుతుంది అనే అంశాల గురించి మాట్లాడుకుందాం. తర్వాత చిత్రీకరణ, సాంగ్ను కథను అనుగుణంగా పాట అనేది గీత రచయిత రాస్తాడు. స్వరకర్త మ్యూజిక్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు స్వరపరిచి గాయని గాయకుల చేత పాడించి రికార్డు చేస్తారు. అదే పాటను నటీనటులపై చిత్రీకరిస్తారు. మరికొన్ని చోట్ల మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన శివశంకర్ వరప్రసాద్ చిత్రం నుంచి పాట విందాం.

స్టూడియోలో సంబంధిస్తే 11:41 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో తెర వెనుక షూటింగ్ ఎలా జరుగుతుంది, చిత్రీకరణ ఎలా చేస్తారు, పాటల రికార్డింగ్ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. స్టాండ్ బైక్ ఉన్నటువంటి రోజుల్లోనే ఒక స్టూడియోలో ఒకే మైక్ దగ్గర నుంచి గాయని గాయకులు పాటలు ఆలాపన చేసేవారు. స్వర్గ చిన్న చిత్రానికి మరి భానుమతి గారి పక్కన ఘంటసాల గారు పాడేటప్పుడు బెరుగు బెరుగ్గా భయం భయంగా నిలబడుతూ పాడారట. ఓయ్ అంత భయపడాల్సిన అవసరం లేదు, కాస్త సరళంగా ఉండు, చక్కగా పాడు అని ధైర్యం చెప్పి పాడించారట భానుమతి గారు. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రానికి బాలసుబ్రహ్మణ్యం గారు మొదటిగా పాడేటప్పుడు చాలా ఉత్సాహంగా ఆతృతగా తపనతో స్టూడియోకి వెళ్ళాలని ఎదురు చూశారట. వారి కోసం కారు పంపిస్తారని మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారట, కానీ కారు రాల. ఏం చేయాలి, అలాగే సైకిల్ మీద వెళ్ళి స్టూడియోకి దగ్గరికి వెళ్ళారట. నేను బాలసుబ్రహ్మణ్యం పాట పాడటానికి వచ్చాను అని చెప్పారట, కానీ ఎవ్వరూ నమ్మలేదు. అక్కడ లోపల ఉన్న మనిషి వెళ్ళి చెప్తే డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కోదండ పండి గారు వచ్చి చూసి మన కుర్రాడే పాట పాడటానికి వచ్చాడని చెప్తే అప్పుడు వెళ్ళారట. మొట్టమొదటిసారిగా పాడిన పాట ఎంత అద్భుతంగా పాడారు కదా. అందాలనేటువంటి శోభన్ బాబుకు పాడిన అందమైన పాట, చక్కటి గొంతుతో గానగంధర్వులు ఆలపించిన పాట ఎంత అద్భుతంగా ఉందో కదా. పాటల రికార్డింగే ఎంత ఇదిగా ఉంటుందో చూసారు కదా. మరి చిత్రీకరణ విషయానికి వస్తే ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. సాంగ్ చిత్రీకరణ అనేది పెద్ద ప్రక్రియ. పాటలోని భావోద్వేగం, సాహిత్యం, సంగీతం ఆధారంగా తెరపై అద్భుతంగా ఆవిష్కరించే ప్రక్రియ ఇది. 4 దశల్లో పూర్తి చేస్తారు. ముందస్తు ప్రణాళిక, ప్రీ ప్రొడక్షన్, కొరియోగ్రఫీ, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఈ 4 అంశాలు ఉంటాయి పాట చిత్రీకరణకు. ముందస్తు ప్రణాళిక దీని గురించి మాట్లాడుకుంటే పాట 3 రొమాంటిక్, డాన్స్, ఎమోషనల్కు తగ్గట్టుగా అందమైన లొకేషన్ ఎంపిక చేస్తారు ముందుగా. పాటను తెరపై ఎలా చూపించాలో ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆ సీక్వెన్స్లా రాసుకుంటారు ఒకదానికొకటి స్టెప్ బై స్టెప్గా. ఇక కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే హీరో హీరోయిన్స్ మరియు డాన్సర్స్కు కావాల్సిన దుస్తులను ముందుగానే డిజైన్ చేస్తారు. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు భీమ్లన్ నాయక్ ఈ చిత్రానికి చిత్రాలు విచ్చిన పాట విందాం.

సినిమా కబుర్లు వింటున్నారు. విజయరాజీ చిన్నబాబు సినిమా కబుర్ల కార్యక్రమంలో సినిమా తెర వెనకట్టేటువంటి ముచ్చట్లు, సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది, పాట చిత్రీకరణ ఏ విధంగా జరుగుతుంది, రికార్డింగ్ ఎలా చేస్తారనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రికార్డింగ్ అయినటువంటి పాటను మరి చిత్రీకరణ చేసే సమయంలో డాన్సర్స్కి కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్, హీరో హీరోయిన్కి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటారు. మరి కొరియోగ్రాఫర్ వచ్చి మరి పాట ఎలా కంపోజ్ చేయాలనేది కంపోజ్ చేసి, డ్యాన్స్ ఎలా చేయాలి అలా చేయాలని చేసి చూపిస్తారు స్టెప్ బై స్టెప్గా. షూటింగ్కు ముందే డాన్సర్లు హీరో హీరోయిన్ చేత రిహార్సల్స్ చేయిస్తారు. చిత్రీకరణ ప్రక్రియ ప్రారంభం కావగానే రికార్డ్ చేసిన పాటను సెట్లో ప్లే చేస్తారు. దానికి తగ్గట్టుగానే లిప్ సింక్ అయ్యే విధంగా ఆర్టిస్టులు నటిస్తారు. పాటను ఆకర్షణీయంగా చూపించడానికి డ్రోన్లు, క్రేన్ల ద్వారా విభిన్న కెమెరా లెన్స్లను ఉపయోగిస్తూ వివిధ యాంగిల్స్లో చిత్రీకరణ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. తమ్ముడు చిత్రానికి రమణ గుగ్గిల సునీత అల్పించిన పాట.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 2.3 మెగాహెర్ట్జ్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. తెర వెనుక ముచ్చట్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పాట చిత్రీకరణ ఏ విధంగా జరుగుతుంది, రికార్డింగ్ ఏ విధంగా జరుగుతుంది, అసలు సినిమా అంటే ఏమిటో అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పాటను చాలా అందంగా చిత్రీకరణ అనేది చేస్తారు. ఇక షూట్ చేసినటువంటి పాటను విజువల్ ఎఫెక్ట్ ఎడిటింగ్ కూడా చేస్తారు. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కట్ చేసి పాట టెంపోకు తగినట్లుగా అడ్జస్ట్ చేసి చక్కగా అతికిస్తారు. పాటకు మంచి కలర్ టోన్ కూడా విజువల్ ఎఫెక్టివ్ విజువల్ బ్యూటీషన్ కూడా ఇస్తారు. ఫైనల్గా ఇక వీడియోను ఆడియోను సింక్ చేసి అవుట్పుట్ రెడీ చేస్తారు. ఒక్క పాట చిత్రీకరణ అనేది ఇంత ప్రాసెస్ ఉంటుందండి. ఆ పాటను మనం 3 నిమిషాలు లేదా 4 నిమిషాలు లేదా 5 నిమిషాల్లో వెండి తెరపై వీక్షిస్తాం. ఇంత వర్క్ తెర వెనక ఉంటుంది కదా.

జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లాప్రగడ. ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన అధికారులు వెల్లడించారు. దీంతో వాషింగ్టన్ టెహ్రాన్ల మధ్య త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. యుద్ధాన్ని ముగించి హార్ముజ్ను తిరిగి తెరవడమే లక్ష్యంగా ఇరు దేశాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్లో పర్యటిస్తున్న తమ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పర్యటన ఫలప్రదంగా ముగిసిందని పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. ఇరు వర్గాల మధ్య తుది ఒప్పందానికి దాదాపుగా రంగం సిద్దమైందని పేర్కొంది. ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఎబోలాపై అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లకు వెళ్లవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్ వద్ద కాల్పులు జరిగాయి. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్ద దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. ఎదురుకాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడని, అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. దాదాపు 15 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధంలోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనను ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో గదుల కేటాయింపు కోట రేపు 3 గంటలకు ఆన్లైన్లో విడుదలవుతుంది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రతిష్టాత్మక క్లేకోర్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభం కానుంది. స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్క్రాజ్ మణికట్టు గాయంతో టోర్నీ నుంచి తప్పుకోగా వరల్డ్ నంబర్ 1 సినర్పై అందరి దృష్టి నిలిచింది. ఇతర 3 గ్రాండ్ స్లామ్లు గెలిచిన సినర్ ఫ్రెంచ్ ఓపెన్ కూడా సాధించి కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. సుదీర్ఘకాలంగా తన 25వ టైటిల్ వేటలో ఉన్న జోకోవిచ్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యాడు. అటు మహిళల విభాగంలో వరల్డ్ నెంబర్ 1 సబలెంక తన తొలి ఫ్రెంచ్ టైటిల్ను సాధించాలని పట్టుదలగా ఉండగా, 4 సార్లు రొలాండ్ గారోస్లో విజేతగా నిలిచిన స్వియాటెక్ 5వ టైటిల్ వేటలో నిలిచింది. ఐపీఎల్లో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బెర్త్ సాధిస్తుంది. సాయంత్రం జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
5: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
4: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
5: సూక్తులతో సుధలు పంచుతూ,
4: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
5: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
4: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
5: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
4: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
5: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
4: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
5: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
6: 2 3 4 4 3 2 come on do it 1 1

శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీ ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చేస్తే 12 గంటల దాటి 11 నిమిషాలు కూడా దాటి 4 సెకండ్లు. సమయం మరి కోసం ఆగదు కదా చిన్నబాబు అంటారు కదా, ఎస్ ఆగదు. ఆగదు ఏ నిమిషం నీ కోసం అన్నట్టు నిమిషం కదా కదా సెకండ్ కూడా ఆగదు. మీకు తెలుసా కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోయాం కదా, తెలియని విషయాల గురించి ఎన్నిటినో మన ఆర్టిస్ట్ చెబుతూ ఉంటారు. నేను కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలను తీసుకొచ్చా. అద్భుతమైన నిర్మాణాలు, ప్రకృతి అద్భుతాల గురించి మాట్లాడుకుందాం. అందమైన నిర్మాణాలు, మానవుని చేత నిర్మించినటువంటి అద్భుతమైన నిర్మాణాలలో తాజ్మహల్ ఒకటి. బబ్బబ్బబ్బా, ఈ నిర్మాణాలు సృష్టికి అద్దం పట్టే కట్టడాలు ఎంతగానో మనల్ని ఆశ్చర్యపరుస్తాయండి. అంతలా ఆశ్చర్యపడాల్సిన అంశం ఏముంది చిన్నబాబు అంటారా, తాజ్మహల్, చైనా గోడ, రోమన్ కొలోషియం, జోర్ధాన్లోని పెట్రా, ఇవి చాలా అద్భుతంగా ఉన్నటువంటి మానవ నిర్మిత కట్టడాలు. మన దేశంలో ఉన్నటువంటి తాజ్మహల్ చాలా అద్భుతమైన కట్టడం, దీని గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఉప్పిన చిత్రం నుంచి ఒక పాట విందామా. ఏ గోషల్ జస్ప్రీత్ ఆలపించిన పాట.

మీకు తెలుసా వింటున్నారు విద్యురాజీ చిన్నబాబు. మానవ నిర్మితమైన అందమైన అద్భుతమైన కట్టడాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మన దేశంలో నిర్మించినటువంటి తాజ్మహల్ గురించి మనం ముచ్చటించుకుంటున్నాం. మన దేశంలోని ఈ తాజ్మహల్ చాలా అద్భుతమైన కట్టడం కదా. ఈ తాజ్మహల్ నిర్మాణం కోసం అన్ని ప్రాంతాల నుంచి తెచ్చినటువంటి సరుకులను తాజ్మహల్ నిర్మాణంలో ఉపయోగించారు. 1000 కన్నా ఎక్కువ ఏనుగులు ఈ భవన నిర్మాణ సరుకులు మోయడానికి ఉపయోగించారట. ముఖ్యంగా రాజస్థాన్ నుంచి స్వచ్ఛమైన తెల్లని పాలరాయితీని, పంజాబ్ నుండి పచ్చాని, చైనా నుండి స్ఫటికాను తీసుకొచ్చారు. అంతేకాదండి, టిబెట్ నుంచి మణి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైఢూర్యం, శ్రీలంక నుండి నీలం, అరేబియా నుండి ఎరుపు రాయి తీసుకురాబడ్డాయి. 28 రకాల రత్నాలు, రత్న ఖచ్చితాలు తెల్లపారాయిలు పొదుగుబడ్డాయి. ఈ తెల్లని పాలరాయిలో ఈ రత్నాలు, రత్న ఖచ్చితాలు చక్కగా అందంగా డిజైన్ చేసి పొదిగించబడ్డాయి. ₹20,000 పనివారు ఉత్తర భారతదేశం నుండి నియమింపారు. అలా నియమించినటువంటి వారిలో చాలా మంది ఉన్నారండి శిల్పులు. సిరియా, పర్షియా నుండి నగసి వ్రాతకారులు, దక్షిణ భారతదేశం నుంచి చిక్కుడు పనివారు, తర్వాత సిస్టాన్, బలూచిస్తాన్ నుంచి రాతిని కోసేవారు, గోపుర నిర్మాణం కోసం నిపుణులు, ఇంకా 30 మందితో సృజనాత్మకంగా అంటే క్రియేటివిటీ ఉన్నటువంటి వారిని కూడా తెప్పించి ఆ పుష్పాలను చాలా అందంగా చెక్కించారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ను నేడే సంప్రదించండి.
2: ఆకాశవాణి సమయం 12:30.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని

0: ప్రాంతాల్లో అనేక అంశాల్లో భారత్ అమెరికాలకు ఒకే విధమైన ఉమ్మడి ప్రయోజనాలున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ చర్చలు జరగడంతో తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నానని, ఈ సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని తనకు నమ్మకం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: We have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. So I look forward to our conversation today. These are complicated times, but strong partners, I'm very confident, will have very open and productive discussions.
0: డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న ప్రగతి గురించి ఇద్దరు సమీక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తగా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు ముటెగి, మార్కో రూబియోలు పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాన్షు పాండా భారీ ఆధిక్యం సాధించారు. డైమండ్ హార్బర్ విమెన్స్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా అందిన నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్థి అయిన దేవాన్షు పాండా 31,065 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మి 2వ స్థానంలోనూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన అబ్దుల్ రజాక్ ముల్లా 3వ స్థానంలోనూ, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 4వ స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుళ్లపై 21 రౌండ్ల పాటు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. వీబీ జీరాంజీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా, సంస్థ లేదా విద్యా సంస్థలు ఈ చట్టానికి సంబంధించి తమ అభ్యంతరాలను, సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో కొత్తగా చేర్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్లో ఎబోలా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత పౌరులెవరూ ఆయా దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు లేదా అక్కడికి ప్రయాణించే భారత పౌరులు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని, అలాగే ముందస్తుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం ఆదేశించింది. భారత్లో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో డిఆర్సీ ఉగాండాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినట్లు నివేదికలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా ప్రకటించింది. ఎబోలా వ్యాధి అనేది ఎబోలా వైరస్ కు చెందిన బొండి బ్యూగో వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరం. అత్యధిక

మరణాల రేటు కలిగిన ఒక తీవ్రమైన వ్యాధిగా దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స అందించేందుకు ఎలాంటి వ్యాక్సిన్లు గాని చికిత్స పద్దతులు గాని అందుబాటులో లేవు. ఇంతవరకు కాంగోలో ఇబోలా వ్యాప్తి కారణంగా మరణించిన వారి సంఖ్య 204 పెరిగినట్లు అధికారులు తెలియజేశారు. 867కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈరోజు రైలు పట్టాలపై జరిగిన శక్తివంతమైన పేలుళ్లలో కనీసం 30 మరణించారు, పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. పేలుడు సంభవించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పెషావర్ వైపు వెడుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను క్వెటా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పగటిపూట తీవ్రమైన వేడి నెలకొంటుందని, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండవేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అట్ల మధ్య జరుగుతుంది. సాయంత్రం 7:30 రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 120వ సంచిక ఈరోజు ప్యారిస్లో ప్రారంభమవుతుంది. నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోటీ ప్రారంభిస్తారు. ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరేవ్ కూడా పురుషుల సింగిల్స్ మ్యాచ్లాడతారు. మహిళల విభాగంలో కోకో గాఫ్ క్రితంసారి ఛాంపియన్ కాగా ప్రపంచ నెంబర్ 1 అరియానా సబలంక కూడా పోటీలో ఉన్నారు. విశేషాలు మరొకసారి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అధికంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం భారత పౌరులకు సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతీ ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం చూస్తే 12:45 దాటి 10 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. మీకు తెలుసా వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. మీకు తెలుసా కార్యక్రమంలో మరి మానవ నిర్మితమైనటువంటి అద్భుతమైన కట్టడాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తాజ్ మహల్ అద్భుతమైన నిర్మాణం, ఆగ్రాలో నిర్మించబడింది. చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం, వారి జ్ఞాపకార్థ కోసం నిర్మించారు. దీని నిర్మాణ సమయం దాదాపుగా 22 సంవత్సరాలు పట్టింది. 1632లో ప్రారంభమైన తాజ్ మహల్ నిర్మాణం 1653 వరకు పూర్తి చేశారు. ఈ కట్టడం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు తాజ్ మహల్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పంచిన పాట

0: ఈ కీలిమాంజరో పర్వతం టాంజానియా దేశంలో భూమధ్య రేఖకు సమీపంలో ఉంది. ఈ పర్వతం ప్రపంచంలో గల పర్వత శ్రేణులతో సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చున్న అతిపెద్ద అగ్ని పర్వతం. సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉంది ఈ పర్వతం. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నప్పటికీ దీని శిఖరం ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుందట. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఈ మంచు త్వరలోనే కరిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారండి. కదా, మరికొన్ని బడ్జెట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు రోబో చిత్రానికి జవేద్ దాలి చిన్నమయ్య ఆల్పించిన పాట.
1: పాయన పాయమడన్న పాప

0: ఎంచు ఎంచుకోండి.
1: ప్రపంచంలోని 7 ప్రధాన శిఖరాలలో ఇది ఒకటి కిలిమాంజరో పర్వతం. ఈ పర్వత ప్రాంతం ఒక జాతీయ ఉద్యానవనం కూడా ఉందండి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఇదే కిలిమాంజరో నేషనల్ పార్క్.
2: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నాన్లే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఈరోజు జరుగుతోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం పట్టణాలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. తిరుపతిలో యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలోని 8 కేంద్రాల్లో 5096 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. పాకిస్తాన్లో ఘోర దుర్ఘటన జరిగింది. క్వెట్టా ప్రాంతంలోని రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ జవాన్లు వారి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న రైలు స్టేషన్ సమీపంలోకి రాగానే ఒకసారిగా పేలుడు సంభవించింది. ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తన వద్ద ఉన్న అత్యంత శుద్ది చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన అధికారులు వెల్లడించారు. దీంతో వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. యుద్దాన్ని ముగించి హార్ముజ్ను తిరిగి తెరవడమే లక్ష్యంగా ఇరు దేశాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్లో పర్యటిస్తున్న తమ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పర్యటన ఫలప్రదంగా ముగిసిందని పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. ఇరు వర్గాల మధ్య తుది ఒప్పందానికి దాదాపుగా రంగం సిద్దమైందని పేర్కొంది. ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఎబోలాపై అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణించవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రతిష్టాత్మక క్లే కోర్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ఈరోజు మధ్యాహ్నం 2:30 ప్రారంభం కానుంది. స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్క్రాజ్ మణికట్టు గాయంతో టోర్నీ నుంచి తప్పుకోగా వరల్డ్ నంబర్ 1 సిన్నర్పై అందరి దృష్టి నిలిచింది. ఇతర 3 గ్రాండ్ స్లామ్లను గెలిచిన సిన్నర్ ఫ్రెంచ్ ఓపెన్ కూడా సాధించి కెరీర్ గ్రాండ్ స్లామ్ను పూర్తి చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. సుదీర్ఘకాలంగా తన 25వ టైటిల్ వేటలో ఉన్న నొవాక్ జోకోవిచ్ మరోసారి పోరాటానికి సిద్దమయ్యాడు. ఐపీఎల్లో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ బెర్త్ను సాధిస్తుంది. సాయంత్రం జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

సీతమ్మ వాకిట్ లో సిరిమల్లె చెట్టు చిత్రానికి కార్తీక్ అంజనా స్వామి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 1:07 దాటి 40 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధీరా కార్యక్రమంలో మనం ఈ రోజున ఏం చెప్పుకుందాం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం, భద్రత మరియు సాధికారత కోసం పలు ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో అత్యంత ముఖ్యమైన పథకాల గురించి మాట్లాడుకుందాం. ప్రధానమంత్రి ముద్రా యోజన మహిళా పారిశ్రామికవేత్తలు మరియు చిన్న వ్యాపారులు చేసుకునే మహిళలకు 10 నుంచి 20 లక్షల వరకు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిలో వ్యాపార రంగాల నుంచి ఉచితమైన ప్రయాణాలు, పింఛన్లు, ప్రత్యేకమైన పొదుపు పథకాలు చాలానే ఉన్నాయి. వ్యాపార రుణాలు ఉన్నాయి, ఉచిత ప్రయాణాలు ఉన్నాయి, పింఛన్లు ఉన్నాయి, ప్రత్యేకమైన పొదుపు పథకాలు కూడా ఉన్నాయి. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సిద్ధార్థ రాయ్ చిత్రం నుంచి పాట విందాం.

0: ఆదిత్య 360 రాయించడానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన మెనకంటి గీతం వినేశారు.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు ఆయన ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా

0: మంత్రి మాట్లాడుతూ 106 మంది లబ్ధిదారులకు 44,50,000 రూపాయల విలువైన చెక్కులను అందించినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధించి 13,60,00,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేస్తూ,
1: ఏ వారం చూసినా కూడా వారం వారం తిరగకుండా లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన కార్యాలయం దగ్గరికి మనం అందజేస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20-22 నెలలైంది. ఈ 20-22 నెలల్లోనే మన ఒక్క నియోజకవర్గంలోనే ఇప్పటికీ 13,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేస్తూ ఉన్నాం. ఏ ఆసుపత్రికి వెళ్ళినా మీరు బిల్లులు తెచ్చుకుంటే ఈవేళ మీకు కొంత ఆశ్రయిస్తున్నాం చెక్కులు ఇచ్చి.
0: రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 3 నియోజకవర్గంలో 63 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక శాసనసభ్యులు గద్దే రామ్మోహన్తో కలిసి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం అభినందనీయమని తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి పరిధిలో వ్యక్తిగత సంస్థ రుణ దరఖాస్తు డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించేందుకు 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్, మిల్లెట్లు, మష్రూం, తేనె ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులు స్త్రీనిధిని సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో వర్గంతో వినూత్నంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక థీమ్లను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు పట్టణ నియోజకవర్గ పరిధిలోని పరమేశ్వరీనగర్ ట్రంక్ రోడ్డు ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులను ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద నెల్లూరు నగరంలో చేపట్టిన అభివృద్ది పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 14 ఉన్నత పాఠశాలలను విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఆధునీకరిస్తామని చెప్పారు. పరమేశ్వరీనగర్లో మైనార్టీ విద్యార్థుల కోసం అన్ని వసతులతో ఉన్నత పాఠశాలలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 39వ వార్డులో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్పొరేషన్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ను నిల్వ చేసే గోడౌన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలోని 8 పరీక్షా కేంద్రాల్లో 5,096 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుబంధ పాలిటెక్నిక్ కాలేజ్

కాలేజీలలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని విశ్వవిద్యాలయం తెలిపింది. విశాఖపట్నం జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల విభాగం అధికారులు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 15వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి బీఎల్ఓ విధిగా క్షేత్రస్థాయిలో సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి తదుపరి ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ముంబైలోని వాంకడే స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

సింహస్వప్నం చూడండి గా బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆల్పించిన ఆత్రేయ గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 1:34 దాటి 54 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. ధీరా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ధీరాలో స్త్రీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం. సుకన్య సమృద్ధి యోజన, ఆడపిల్లల భవిష్యత్తు, చదువు, వివాహం కోసం పోస్ట్ ఆఫీసులో లేదా బ్యాంకుల్లో ఈ ఖాతాను తెరవచ్చు. ఇందులో సంవత్సరానికి 250,000 నుంచి 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన పిఎంఎంవై, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆర్థిక సహాయం కింద మొదటి కాన్పుకు 5,000 వరకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. మరికొన్ని బడ్జెట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు శీలానికి శిక్ష చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆలపించిన పాట.

వాయిస్ చిత్రానికి కార్తీక్, చిత్ర శివరామన్ నాల్పించిన ఎర్ రెహమాన్ పాట వినేశారు. ధీరా వింటున్నారు విత్ యూ రాజే చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమం, భద్రత మరియు సాధికారికత కోసం పలు ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డ్వాక్రా రుణాలు, మహిళా సంఘాల కుటుంబాల పిల్లలు ఉన్నత విద్య కోసం, వారి కుమార్తెల వివాహాల కోసం పావులా వడ్డీతో 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సులభ వాయిదాలతో రుణాలు అందిస్తోంది మన ప్రభుత్వాలు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
3: సమయం 2 గంటలు. మిడ్ డే న్యూస్ వింటారు.
4: అండ్ ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్ విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. India and United States reaffirms strength of strategic partnership between the two countries. External Affairs Minister Dr. S. Jaishankar calls for early trade deal, stresses on diversified energy supplies for the country. US Secretary of State Marco Rubio describes India as one of the United States' most important strategic partners. BJP candidate Debangshu Panda secures massive lead in West Bengal's Falta Assembly constituency re-polling. Government advises all Indian citizens to avoid non-essential travel to Congo, Uganda and South Sudan in view of Ebola outbreak. 24 people killed in a blast near railway track in Quetta in Pakistan's Balochistan province. And in tennis, French Open Grand Slam begins today in Paris. External Affairs Minister Dr. S. Jaishankar and U.S. Secretary of State Marco Rubio today held wide-ranging discussions in New Delhi. Both leaders reaffirmed the strength of the India-U.S. strategic partnership and outlining key areas of cooperation, including trade, energy, mobility and regional security. Dr. Jaishankar said India and the U.S. share a comprehensive global strategic partnership with deep and broad-based cooperation. He said both countries' ties impact and influence the world and that they have converging interests across several regions. He noted that discussions took place in a complex global environment and expressed confidence in open and productive talks. He also highlighted the need to conclude a trade agreement at the earliest, welcomed the expansion in energy trade and stressed that diversified energy supplies are vital for India's energy security.
5: Secretary and I therefore welcome the expansion in our energy trade.

అమ్మ నన్న ఓ తమిళమ్మాయి చిత్రానికి చక్రీ కౌశల్య ఆల్పించిన సాహితీ గీతం వినేశారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వేదు భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ఇప్పుడు వింటారు దసరా చిత్రానికి రామ్ మిర్యాల ధీ ఆలపించిన పాట.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: సౌందర్య సదరే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సందర్య సందరిలో చిన్నబడిగే ప్రశ్నలకు సమాధానాలు వాట్సాప్ ద్వారాగా పంపించాలి. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. 0662 4888 14 నంబర్కు వాట్సాప్ చేయండి. అంతకంటే ముందు మన ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేశారు, చూద్దాం. సో కోఇన్సిడెంట్స్, సేమ్ సాంగ్ ఇస్ ప్లేడ్ ఆన్ వివిధ భారతి విజయవాడ అండ్ హైదరాబాద్ స్టేషన్ అంటున్నారు. అవునా? ఇది ఎప్పుడు పంపించారండి? 11:30 పంపించారండి. ఎస్, అయ్యే బాబోయ్, అవునా? ఓకే, సేమ్ సాంగ్ అయితే తెలియదు కదా, నేనేది ప్లే చేశానో వాళ్ళు కూడా అది ప్లే చేశారు అనుకుంటాను. అప్పల్ రాజు గారు పెళ్ళిన జోగన రకాల నుంచి ఆయిచే బాబు వచ్చేసావా? ఇక మామూలుగా ఉండదు ఈ ఆదివారం. ఈ ఆదివారం చికెన్ దమ్ బిర్యానీ లాంటి ఫుల్ మీల్స్ పాటల రూపంలో తీసుకువచ్చావు కదా, అందుకే ఇక భోజనం కట్. పాటలకి డాన్స్ చేయడమే నా పని. సాంద్రీ సాంద్రి నెక్స్ట్ వేరే లెవెల్లో ఉండాలంటున్నారు. అబ్బో, బాగానే ఉందండి అప్పలరాజు గారు. జరుపుదల పిచ్చి గారి కుటుంబ సభ్యులు కొత్తరాలపల్లి నుంచి సందరి సందరికి స్వాగతం అంటున్నారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు, సులోచన కరీంనగర్ నుంచి శుభ మధ్యాహ్నం అందరికి అంటున్నారు దంబోచి వెంకటాచార్య వారి కుటుంబ సభ్యులు. నెక్స్ట్ అల్మాస్ గూడ దంబోచి వెంకటాచార్య గారు. ఏంటండి అల్మాస్ గూడ అని పెట్టారు? అల్మాస్ గూడ నుండా? కామర్తి శంకర్ రాజుల నుంచి హాయ్ అంటున్నారు. కొండేటి శ్రీదుర్గ గారు పంపించారు హాయ్ అంటూ. నెక్స్ట్ ఎవరు, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి. ఎస్, హాయ్, మీ పేరండి? అంకే గారా? ఓకే, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సదరి సదరి అంటున్నారు. గణేష్ రాజు కర్నూలు కాన్పూర్ నుంచి పంపించారు సదరి సదరికి స్వాగతం అంటూ. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. శుభ మధ్యాహ్నం చిన్నబాబు గారు, ఎలా ఉన్నారు? క్షిమ్మిన సందరి సందరికి స్వాగతం. మహమ్మద్ దినైతుల భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి నాకు అందిన వాట్సాప్ మెసేజ్లన్నీ కూడా ఇవేనండి.

పక్షిని కాను, రుదంతో తిరుగుతాను, ఎక్కడికి వెళ్ళను, గాలిని నేను పీల్చలేను, ప్రాణిని కాదు, నేనెవరిని? ఆన్సర్ తెలిసిపోయిందా? వెంటనే 0662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. సందరే సందరే వింటున్నారు విత్యవరాజీ చిన్నబాబు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన వీటి గీతం వింటున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి

అడిగాను, ఎందుకంటే మన ఆర్జెస్ చాలా మంది అడిగిన ప్రశ్న అనుకుంటాను. ఆ ప్రశ్నలోనే సమాధానం కూడా మీకు దొరికిపోయింది, వెంటనే మీరు క్యాచ్ చేశారని కూడా అనుకుంటున్నాను. ఎవరెవరు పంపించారు చూద్దాం, ఎవరు మీరెవరు చూద్దాం. నిజామాబాద్ వెంబడి మహమ్మద్ జరిదన స్నేహమాన రైట్ ఆన్సరే పంపించారండి. మాక్సిమం అందరూ రైట్ ఆన్సరే పంపిస్తారు, తెలిసిన ప్రశ్నే కదా. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగనగరాకా నుంచి మొదటి పాటతోనే 100కి 100 మార్కులు కొట్టేసి వచ్చాను బాబు. అబ్బా సూపర్, అయితే నేను పాస్ అయిపోయాను అనమాట. రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు విమానం అంటున్నారు. అబ్బా విమానం తిరుగుతుంది కదా, ఒక చోటు నుంచి మరో చోటుకి విడుతుంది కదండి. ఒకే ఒక్కడు గారు, అక్కడే ఉంటాను, తిరుగుతాను కానీ అక్కడే ఉంటాను, అక్కడే క్లూ దొరికిపోయింది. కలవందలపాడు నుంచి కాశీమూర్తి జావలి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వంశీ రాజ్ గుంటూరు నుంచి ఏరోప్లేన్ అంటున్నారు. కొడెటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరో అజ్ఞాత శ్రోత పంపించారు ఆన్సర్ మొబైల్ అంటూ. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. ఎం కొండరెడ్డి సిద్ధిపేట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, హాయ్ సార్ దిస్ ఇస్ రాజ్ ఫ్రమ్ కర్నూల్, ఆన్సర్ ఈజ్ రైట్. ఓకే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం, రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే చంద్రబాబు గారు అంటూ ఎరమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, చాపరాల అరుణ గారు విజయవాడ నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఎస్ షరీఫ్ బాబు గారా, షరీఫ్ రైట్ ఆన్సర్ పంపించారు. వీరు ఎక్కడి నుంచి పంపించారు, పంపించలేదు ఆన్సర్. ఓకే అమీదా బేగం గారు, షరీఫ్ గారు, నాగుల్ మీరా వీరంతా పంపించారు. ఎస్ రంభవరం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, పని సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. గురలక్ష్మి చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మహాలక్ష్మి గారు, నారాయణరావు గారు ఫ్రమ్ విజయవాడ మధురా నగర్ రైట్ ఆన్సర్. ఆయన నమస్తే అండి, సందరికి స్వాగతం. రంగిరెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల, రైట్ ఆన్సర్. ఓకే ఒక్కసారి భోజనం చేశారా సార్? నేను భోజనం చేశానండి. పాలం పొగలి ఆలగడ్డ నందరి నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముజఫర్ నగర్ నుండి అనురాధ, తులసి, రాఘవేంద్ర, రామ, కార్తీక, వెన్నెల, ఎస్ మల్ మదన్ కుమార్ గారు రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఆశ శ్రీనివాస్ బెంగళూరు. నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్ ఎక్కడి నుంచి పంపించారు, బంద్రపల్లి నుంచి అంకయ్య గారు. అంకయ్య గారు గడ్డం, ఇంటి పేరు గడ్డం అనుకుంటా, రైట్ ఆన్సర్ పంపించారు. జీరెడ్డ నంజీవో కాలనీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, తరాలపల్లి నుంచి జరుపతులు బుచ్చి గారు రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా షబానా పెద్దగూడెం నుంచి పంపించారండి, పెద్దగూడెం విలేజ్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ గణేష్ రాజు శ్రీనివాస్ కాన్పూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, లతా ఫ్రమ్ ఉయ్యూర్ రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్. ఇప్పుడే ట్యూన్ చేశానండి, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆహా క్వశ్చన్ అంటే నాకు రెక్కలు ఉన్నాయి, పక్షిని కాను, రోజంతా తిరుగుతాను, ఎక్కడికి వెళ్ళను, అలానే నేను గాలిని పీల్చలేను, ప్రాణిని కాదు, నేనెవరిని? అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జరిదిన శ్రీభారి జరిదిన రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ రైట్ ఆన్సర్. సుదర్శన్ కృష్ణా జిల్లా నుంచి మచిలీపట్నం రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, బెన్నే ఓకే ఆన్సర్ అంటూ మొబైలా కాదండి, రిషి గారు, వినయ్ వీరంతా పంపించారు ఆన్సర్. ఎక్కడి నుంచి అనేది పంపించలేదు, బట్ రాంగ్ ఆన్సర్ మొబైల్. కొంకాల గ్రామ నుండి అరవింద, లహరి గురు వీరంతా పంపించారు రైట్ ఆన్సర్. శుభ మధ్యాహ్నం కాళా శ్రీనివాసరావు కోదాడు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. తర్వాత సులచన కరీంనగర్ నుంచి

రండి సార్. అప్పలరాజు గారు ఓకే 45 డిగ్రీలు ఎండబేడికి కూడా రెక్కలు లెక్క చేయకుండా ఎంజాయ్ చేస్తున్నామంటే అది కేవలం సినిమా పాటల వల్లే. అబ్బా సూపర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? రమా గారు. రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఏంటంటే మనం డైలీ రోజు ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో ఎండాకాలంలో ఫ్యాన్ వేసుకుంటాం కదా, అదేనమాట. రెక్కలు ఉన్నాయి పక్షిని కాను, రోజంతా తిరుగుతాను, ఎక్కడికి వెళ్ళను, గాలిని పీల్చను బట్ గాలిని ఇస్తాను, నేను ప్రాణిని కాను బట్ అది ఫ్యాన్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్. నేను ఒక పాట వినిపిస్తాను, చిత్రం పేరు గుర్తుపడతారా? ఆల్రెడీ ఒకసారి విన్నారు, ఒకసారి చాలాసార్లు విన్నారు ఈ పాటను. పాట వినిపిస్తాను, సినిమా పేరు పంపించండి చాలు. 0664 444 1414 నెంబర్ ఎక్కువ వాట్సాప్ చేయండి. సౌందర్య సౌందర్య వింటున్నారు వి తీవ్రాజ్ చిరబాబు. పాట జాగ్రత్తగా వినండి, చిత్రం పేరు పంపించండి.

2:49:17 సాంద్రే సాదరి వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. చిన్నబాబు ఒక పాట ప్లే చేశాడు, అది ఏ చిత్రంలో అని అడిగాడు. చాలా మంది పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైటర్స్ పంపించారండి. ఓ సూపర్, ఆల్రెడీ విన్నారు కదా. అప్పలరాజు గారు పెడలిన జోగంద్రరావు కాలనీ నుంచి రైటర్స్ పంపించారండి. నెక్స్ట్ చిన్నబాబు గారు, మీరు ప్రోగ్రాంకు రాని రోజుల్లో కూడా ప్రతిరోజు కొంతమంది శ్రోతలు మీ పేరుని స్మరించుకుంటూనే ఉన్నారు. స్మరణకు వస్తున్నాడు ఈ చిన్నబాబు. థ్యాంక్ యూ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. తర్వాత ఎవరు నెక్స్ట్? బన్నే సరోజిని ఫ్రమ్ ఎస్ కృష్ణారావు నుంచి. ఆన్సర్ రైట్ ఆన్సర్, సూపర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి పంపించారండి అనురాధ, తులసి, రాఘవేంద్ర, రామ, కార్తీక, వెన్నెలపల్లి, మదన్ కుమార్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? మూవీస్ అంటూ పంపించారు కదా బ్రూ. మీ పేరండి? రాజీ ఫ్రమ్ కర్నూలు. రైట్ ఆన్సర్ పంపించారు రాజీ గారు. గోనెంట్ల గ్రామం నుండి లక్ష్మీదేవి గారు పంపించారు. రంగస్వామి శెట్టి, లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. రమ గారు పంపించారు. నెక్స్ట్ అక్కరపాక నుంచి అనమాట రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత జగ్గిపేట నుంచి పంపించారండి పేరు నాగా. రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా, సూపర్. నెక్స్ట్ పని సత్యశ్రీ తినాల నుంచి రైట్ ఆన్సర్. ఎక్కువ సార్లు ప్లే చేశారు కాబట్టి చెప్పారనమాట. అసలు ప్లే చేయని సాంగ్ పెడితే అబ్బో మేమే కాచిన బాబు నువ్వు కూడా చెప్పలేవంటారా. కలవదల పాటి నుంచి కాశీ మూర్తి చేయాలి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ఎస్ ప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పంపించారు గుంటూరు నుంచి వంశీ రాజ్ రైట్ ఆన్సర్. ఓకే, హ్యాపీ బ్రదర్స్ డే చిన్నబాబు అంటున్నారు. అవును కదా, ఈ రోజున ప్రపంచ సోదరుల దినోత్సవం. తోబుట్టుల మధ్య అనుబంధాన్ని ప్రేమను పెంపొందించుకోవడానికి ఈ రోజును కేటాయిస్తారు. కష్టాల్లో తోడుండే అన్నలు తమ్ముళ్లతో జ్ఞాపకాలు నెమరవేసుకోవడం దీని ప్రత్యేకత. సూపర్, అందరికీ కూడా హ్యాపీ బ్రదర్స్ డే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు, కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ హరికృష్ణ గారు పంపించారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ చంద్రవర్ధన్ గారు పంపించారండి ఎస్ కలమందల పాడు నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. తర్వాత ఎవరు? హాయ్ అబ్బో అజ్ఞాత శ్రోత అండి ఆనంద్ అంటున్నారు. తర్వాత ఎవరు? లతా ఫ్రమ్ ఊయూరు రైట్ ఆన్సర్. అనంతపురం చర్రద గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ షరీఫ్ బాబు అండ్ వీరు పంపించారు ఎక్కడి నుంచి? మాధవి మనవాడు, మా మనవాడు సినిమా పేరా? షరీఫా పంపించారు. కాదండి నేను చెప్తాను. చంద్రశేఖర్ కొల్లాపూర్, చంద్రశేఖర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. ఓకే సాంగ్ వినిపించండి అంటున్నారు. ఈ సాంగ్ బ్రదర్స్ మూవీ ఆన్సర్. బ్రదర్స్ మూవీ పాట వినిపించారు కదా. రామలకోట రవి రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి బ్రదర్స్ అండి కదా. ప్రపంచ సహోదరుల దినోత్సవం సందర్భంగా వినిపించాను. మహమ్మద్ దీనదుల భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సబానా పెద్దగూడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. బ్రదర్స్ మూవీ అంటున్నారు జరుపుదల బుచ్చి గారు తరలపల్లి హనుమకొండ నుంచి. నెక్స్ట్ అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్స్ మూవీ అంటున్నారు. వరలక్ష్మి ఎస్ రైట్ ఆన్సర్ అండి అమ్మ. నెక్స్ట్ శశిధర్ రావు ఎస్ శ్రీధర్ రావు సారీ పంపించారండి ఆధ్వర్యం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? బ్రదర్స్ డి నంద్యాల డిస్టిక్ట్ నుంచి పంపించారు అంకయ్య గారు. అంకయ్య గడ్డం అంకయ్య గారు రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందపేట నుంచి దంబోజి వెంకటాచార్య వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? ఆర్జిత్ సింహబాబు గారు పాట చాలా బాగుంది బ్రదర్ సినిమాలోది ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. మీ యాంకరింగ్ సూపర్ అన్నయ్య, థ్యాంక్స్ అండి. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ, తులసి, రాఘవేంద్ర,
రామకార్తిక, వెన్నెలవల్లి మల్లి మదన్ కుమార్ గారు. వెన్నెలవల్లి మదన్ కుమార్ గారు పేరు బాగుంది కదా. నెక్స్ట్ ఎవరు ఆన్సర్ బ్రదర్ అంటున్నారు. ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ నంద్యాల జిల్లా నుంచి పాలంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నార్కెట్పల్లి నుంచి నెమ్మారి గ్రామం నుండి పొన్నం వెంకటేశ్వరంలతో రైట్ ఆన్సర్. తర్వాత ఆల్కాస్ గూడ నుండి దంబోజు నవీన్ చారి, ఎస్ దంబోజు, త్రిలోక్, నెహాన్, సౌమ్య పంపించారు రైట్ ఆన్సర్. నమస్కారం చిన్నబాబు గారు. రంగారెడ్డి జిల్లా ఏకలయన నుంచి బిజిలీ వెంకటేశ్వర రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ హేమ రైట్ ఆన్సర్. లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఈ అజ్ఞాత శ్రోత ఎవరు సార్? చిన్నబాబు వచ్చినప్పుడే వస్తారు ఈ అజ్ఞాత శ్రోత. ఏమో నాకెలా తెలుస్తుందండి అప్పలరాజు గారు, ఏమో గుర్ర మెగరా వచ్చన్నట్టు నాకు తెలియదు ఎవరు. కడప జిల్లా నుంచి ముద్దునూరు ఆనంద్ నాకు తెలియదు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెడల నుంచి ప్రభాకర్ గంగాభవాని రైట్ ఆన్సర్. కొండేటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సర్. గవర్నర్పేట నుంచి పంపించారు విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు మంగళ నుండి దామర్ల చిన్న మస్తానరావు, పెద్ద మస్తానరావు రైట్ ఆన్సర్. చిన్నబాబు గారికి శుభ మధ్యాహ్నం సార్ అంటూ పంపించారండి సంతోష్ సుప్రియ. ఎస్ భౌరంపేట, హైదరాబాద్ భౌరంపేట నుంచి రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఆన్సర్ చెప్పాను కదా బ్రదర్స్ అని, రైట్ ఆన్సర్ పంపాను మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. మరి ప్రశ్న అడగాలి కదా, గెట్ రెడీ. శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనేటటువంటి బిరుదుంది, పోతనకు సహజ కవి అనే బిరుదు కూడా కలదు. శ్రీనాథుడికి కవి సార్వభౌముడు, పోతనకు సహజ కవి, మరి వేమనకు కల బిరుదు ఏమిటి? బిరుదుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. శ్రీనాథుడి బిరుదు తెలుసు, పోతన బిరుదు తెలుసు, మరి వేమన బిరుదు ఏమిటో మీరే చెప్పండి. 0662481414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సాందరే సాందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. రంజిత్ మహాలక్ష్మి ఆలపించిన అతడు చిత్రం నుంచి సిరివెన్నెల గీతం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి కెనడాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, భారత్ కెనడా మధ్య సయోధ్యను పెంపొందించేందుకు ఆయన ఒట్టావా, టొరంటోల్లో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి పరిధిలో డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద నెల్లూరు నగరంలో చేపట్టిన అభివృద్ది పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు విజయవాడలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 63 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఈరోజు అందజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలోని 25 వేల మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును 31వ తేదీ వరకు పొడిగించింది. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఈరోజు జరుగుతోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడు డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం పట్ల సిపిఐఎం రాష్ట కమిటీ సంతాపం తెలియజేసింది. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులై అధ్యాపక వృత్తిలో స్థిరపడినప్పటికీ గేయకవిత్వం రచనలో కృషి చేశారు. ఆయన మృతి సాహిత్య రంగానికి తీరని లోటని వ్యక్తం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ముంబైలోని వాంకడే స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏమండోయ్ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: స్టూడియోలో సమయం చూస్తే 3:04 దాటి 5 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సౌందర్య సౌందర్య వింటున్నారు విద్యారాజ్ చిన్నబాబు. సౌందర్య సౌందర్యలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడండి, మరి శ్రీనాథుడి బిరుదు పోతన బిరుదు కూడా చెప్పేశాడు, బట్ వేమనకు గల బిరుదు ఏమిటి అని అడిగాడు కదా. వేమనకు ఒక బిరుదు ఇచ్చారు కదా, ఆ బిరుదు ఏమిటి తెలిసిపోయిందా? 0662441 నెంబర్కి వాట్సాప్ చేయమని అడిగాను.

మన ఫ్రెండ్స్ కొంతమంది పంపించారండి. చిన్నబాబు గారికి శుభ మధ్యాహ్నం సార్, హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష సుప్రియ పంపించారు. ఓహోహోహో, కొంచెం దగ్గరగా వచ్చారండి. ఎస్ కరెక్టే, రైట్ ఆన్సరే. అప్పలరాజు గారు పెడన జోగన రగాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాతయ్య వారు తమిళనాడు దొడ్డపల్లి గ్రామం నుంచి శ్యామలారండి ప్రకాష్ రాజ్ బ్రదర్స్ వీరు పంపారు. కొత్తగా వస్తున్నటువంటి శ్రోతలండి, నూతనంగా వస్తున్న ఈ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. వివిధ భారతి కార్యక్రమాలు అన్నీ వినండి, రోజు ఇలాగే వాట్సాప్ చేయండి. బ్రదర్స్ అంటూ ఓకే, ఆన్సర్ కూడా పంపించారండి బ్రదర్స్ అంటూ. హైదరాబాద్ గణేష్ వేదవతి బ్రదర్స్ అంటూ పంపించారు. ఇప్పుడు నెక్స్ట్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు, ఎస్ వీరంతా పంపించారు. రైట్ ఆన్సర్ సూపర్, అందరికి తెలిసిన ప్రశ్న అడిగాను అనుకుంటే నేను కూడా. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి కార్తీక్ వెన్నెలపల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. జీరెడ్డి నంజీవకాల నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి బుద్ధులూరు అనంతనాగ్ త్రివేణికల్ మణిదీప రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎస్ నిత్య సంతోషిణి సుమలత సంతోష్ కుమార్ రాంపురం నుంచి కట్ల సతీ సుమలత వీరంతా పంపారు రైట్ ఆన్సర్. వంశీరాజ్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, సూర్య బ్రదర్స్ మూవీ బికాస్ ఆఫ్ ద టుడే ఇస్ ద బ్రదర్స్ డే, ఎస్ కదా బ్రదర్ అంటున్నారు. రాజీ ఫ్రమ్ కర్నూలు నుంచి రాజీ గారు, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సుదర్శన మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం, ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, హరికృష్ణ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. కలవందలపాటి నుంచి కాశీ మూర్తి చావలి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు రైట్ ఆన్సరే. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పాలంపాలయ ఆలగడ్డ నందనదల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నమస్తే చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమ్మాపురం నుంచి రైట్ ఆన్సర్. గంగా భవాని ప్రభాకర్ పెడన నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వినుకొండ నుండి పంపించారు సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, బిజిలి వెంకటేశ్వర శ్యామల ఏకలయ నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కనకారావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు కొండిటి శ్రీదుర్గ గారు, ఎస్ గౌరాడిపేట నుంచి విజయవాడ రైట్ ఆన్సర్ పంపించారు. నారకటిపల్లి మండలం నుంచి నెమ్మాని గ్రామం నుండి ఎస్ పొన్న వెంకటేశ్ హేమలత రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. తర్వాత లతా ఫ్రమ్ వూయూరు రైట్ ఆన్సర్. కేదరి విరోజ్ రాజల మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గోర్లకాందొడ్డి నుంచి పత్తింటి పొత్తింటి ఎల్లయ్య ఎల్లప్ప సారీ జయమ్మ రమేష్ బాబు సుమలత పేరు బాగుంది కదా ఎల్లప్ప. చంద్రశేఖర్పూర్ విలేజ్ నుంచి వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి మీ పేరు శేఖర్పూర్ విలేజ్ నుండి వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి. ఆన్సర్ ఏంటి, చంద్రశేఖరా, శేఖర్పూర్ విలేజ్ నుంచా, మీ పేరు చంద్రశేఖర్, ఊరి పేరు శేఖర్పూర్ విలేజ్, వనపర్తి జిల్లా ఇదన్నమాట. కామాలు పోలీస్ స్టాపులు కొంచెం స్పేస్ ఇస్తే బాగుంటుందేమో, కన్ఫ్యూజ్ అవుతుంది. ఎస్ అంకియ గడ్డం మీరు పంపించారు రైట్ ఆన్సర్. బందర్పల్లి నుంచి పంపించారండి వీరు నెల్లూరు జిల్లా రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఎవరు పంపించారు, హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. నాకర్జు లక్ష్మి ఓడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కాళ శ్రీనివాసరావు పంపించారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దమ్మచి వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఎవరు, రబ్బవరం నుంచి అనమాట. ఎస్ అమీదా బేగం గారు, నాగుల్ మీరా గారు అండ్ రజియా గారు, షరీఫ్ బాబు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, శ్రీవస్త కాన్పూర్ నుంచి గణేష్ రాజు రైట్ ఆన్సర్ పంపించారండి వీరు కూడా. భీమేశ్వరపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివన్వి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు పెద్దమస్తానరావు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దమ్మోజి వెంకటాచారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. మరలా పంపారు మీరు జాపా భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సభానా ఎస్ పెద్దగూడెం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు,
తరాలపల్లి నుంచి తిరుపతి రుచి గారు రైట్ ఆన్సర్. నన్ను శోభరాణి సాగర్ చాందిని అవినాష్ రియన్స్ రుత్విక ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ తిరుపతి నుంచి పంపించారు దేవసేన రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి పంపించారు బాలాజీ నగర్ నుంచి పంపించారండి వీరు మాలంబి గారు రైట్ ఆన్సర్ పంపించారండి వీరు కూడా. తర్వాత రమా గారు పంపించారు రైట్ ఆన్సర్ అంకర్పాక నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. డెడికేట్ టు చినిమాము సార్ అట. ఏమిటది కడప వినయ్ గారా ఏం డెడికేట్ చేస్తున్నారండి నాకు ఆన్సర్నా. దస్తగిరి సంధ్య గారు రైట్ ఆన్సర్. అజ్ఞాత శ్రోత కాలేజీ టైంలో మిమ్మల్ని ఇష్టపడి అబ్బో శాంతినగర్ ఒకే ఒక్కడు ఏమండి ఎలా అంటున్నారు. ఆ అజ్ఞాత శ్రోత వరకు నాకు తెలియదండి. నెక్స్ట్ మహమ్మద్ చరిత్రని శ్రీభాను చరిత్ర పంపించారు రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ రైట్ ఆన్సర్. సందరి సదరికి స్వాగతం అంటున్నారు ఎస్ రైట్ ఆన్సరే. అసలు ఆన్సర్ ఏమిటి వేమనకు గల విరుదు ప్రజాకవి రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

నేను ఒక పాట వినిపించాలని ఆశపడుతున్నాను. ఆ పాట విన్న శ్రోతలు ఆ సింగర్స్ యొక్క గొంతులు, ఆ గళాలను గుర్తుపట్టి వారి పేర్లు పంపాలని కోరుచున్నాను. సినిమా పేరు, చిత్రం పేరు కూడా తెలిస్తే చాలా మంచిది. చిన్నబాబు ఇట్టి కిరికిరలు ఏదో పెడతాడు, ఏదో తెలియని పాట వినిపిస్తాడు, ఆ అబ్బబ్బా ఇదంతా తొండి అంటారా? కాదు కాదు, ఈ కొత్త కొత్త పాటలు, మీరు వినని పాటలు కాస్త పరిచయం చేస్తూ ఉంటున్నాను. అసలు నైట్ పూట వినిపించిన రాగాలు వింటున్నారో లేదో ఎందుకైనా మంచిదే. ఈ పాట జాగ్రత్తగా వినండి, సినిమా పేరు చెప్పండి, సింగర్స్ పేరు చెప్పండి. వింటున్నామండి, వివిధ భారత FM 101.3 MHz పై సందరే వింటున్నారు, వీతురాజ్ చిన్నబాబు.

సయ్యారే సయ్యా సయ్యా సయ్యా సినిమా పేరు చెప్పండయ్యా, సింగర్స్ పేరు సినిమా పేరు చెప్పమని ఒక పాట వినిపించారు. ఎంత చక్కగా ఉందండి ఈ పాట, ఎప్పుడైనా విన్నారా? వినలేదా? సరే ఎవరెవరు పంపించారు చూద్దాం. వినే ఉంటారు, చాలా మంది పంపించారు కదా. అప్పల్ రాజు గారు పెడన జగన్ధర కాలించి రాజేష్, ఎంఎం శ్రీలేఖ అబ్బా కాదు, కేదరి వీరేష్ రాజని బండి నుంచి యోగి అంటున్నారు, అదే వేమన బిరుదు యోగి అంటున్నారు, ప్రజాకవి ప్రజాకవి అంటున్నారు, బెంగళూరు కన్నోతుల సునీల్ లక్ష్మీరెడ్డిపల్లి మండలం అన్నమేజర నుంచి ఆ ప్రశ్నకు శాంతి నుంచి ఒకే ఒక్కడు మాధురి అంటున్నారు గీత.

మాధురినా? గీతా మాధురి ఎంత మెలోడియస్గా పాడారా. ఎస్, మాధురి అంటున్నారు కొంకల గ్రామం నుండి. అరవింద లహరి గురు కాదు, నేను చెప్తాను. నెక్స్ట్ మంగళగిరించి జయలక్ష్మి గారు, లోకేష్. మంగళగిరించి జయలక్ష్మి గారు పంపించారు, సినిమా పేరు చెప్పండి. పర్వాలేదండి జయలక్ష్మి గారు, కరకరా పెడదా. కృష్ణ అని పంపించారు, నీలిమ అంటున్నారు కాదు. ఎస్, కాళ శ్రీనివాసరావు, శైలజ, రేణుశ్రీ, సాయి, మనోజ్, ఓ మహేష్, మహేశ్వరరావు, పవన్, బాలు, లక్కీ, కోదాడ. వావ్, సూపర్ అండి, ఎలా తెలిసింది మీకు? రైట్ ఆన్సర్ పంపించారు వీళ్ళు. నెక్స్ట్ అబ్బో, ఎవరు వీళ్ళు రైట్ ఆన్సర్ పంపించారు టుడే? పేరు చూడాలంటే పైకి రాజీ ఫ్రమ్ కర్నూల్, రాజీ గారు మీరు రైట్ ఆన్సర్ పంపించారు కర్నూల్ నుంచి, సూపర్. ఇప్పుడు ముజఫర్నగర్ నుంచి మదన్ కుమార్, అనురాధ గారు పంపించారు. కార్తీక్ వెన్నెల అంటున్నారు, రమ కార్తీక్ కాదండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సాంగ్ కూడా ఫస్ట్ టైం వింటున్నాను, సూపర్ కదా పాట కదా, ఫ్రమ్ శ్రావణి అనంతపురం నుంచి, సూపర్ అండి పాట బాగుంది, నేను చెప్తాను డీటెయిల్స్ డీటెయిల్డ్గా. నమస్తే ఆర్జి చిన్నబాబు గారు, ఆన్సర్ అయితే మాకు తెలియదు, చెప్పండి ప్లీజ్. అద్భుతమైన పాట వినిపించారు చిన్నబాబు గారు కదా, అరవింద్ సీతమాక్ష అమలాపురం నుంచి. అవునండి, ఇలాంటి పాటలు చాలా మిస్ అవుతున్నాం. చిన్నబాబు వచ్చినప్పుడే ఈ పాటలు మీరు అందంగా వింటారు. సరే తర్వాత ఎవరు చూద్దాం. నార్కిటిపల్లి మండలం నెమ్మది గ్రామం నుంచి పూర్ణ వెంకటేశ్వర హేమలత గారు పంపించాడు, ఈ పాట ఇప్పుడే వింటున్నామండి కదా. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, సూపర్, రైట్ ఆన్సర్ పంపించారు. ఎలా తెలిసిపోయింది? పాలం పాలయాలు గారు నందిజల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కొబ్బరి మట్ట అంటున్నారు హరికృష్ణ, నందిల నుంచి కాదండి నేను చెప్తాను. నన్ను నుండి శోభన్ అనే సాగర్ వారి కుటుంబ సభ్యులు ఓకే రైట్ ఆన్సర్ పంపారండి మీరు కూడా. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్. ఎలా తెలిసిపోయిందబ్బా? గన్నవరం నుంచి ఎవరు? శ్రీనివాస్ గన్నవరం నుంచి తిరుపతి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం. గోర్లఖాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప, జయ ఎల్లప్ప అండ్ జయమ్మ, రమేష్ బాబు, హేమలత రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొండేటి శ్రీదుర్గ గవర్నర్పేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్ కాను నుంచి తాతారావు గారు. నీ వల్లే మూవీ పాడినవారు చరణ్ సురలతట కాదు, చెప్తారండి తాతారావు గారు. మేమెప్పుడు వినలేదు చిరుబాబు గారు, దమ్మోజీ వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు. మేమెప్పుడు వినలేదు చిరుబాబు గారు, దయచేసి మా ఊరి పేరు కూడా చదవండి, చిత్రాల గ్రామం, చందనపేట మండలం. ఓకేనా? అందరికి తెలిసిపోయింది పాట ఏ సినిమా, ఇది సినిమా పాటేనా? అబ్బో డౌట్ వస్తుంది కాశీమూర్తి జావల నుంచి. లేదండి చాలామంది పంపిస్తున్నారు సినిమా పాటే. కేదరి వీరేశ్వరాజుల మండించి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సబానా పెద్దగూడెం నుంచి ఆన్సర్ వచ్చేసి ఓ రైట్ ఆన్సర్ అండి, ఈ సాంగ్ ఎప్పుడు వినలేదు చిన్నబాబు అంటున్నారు సులోచన కరీంనగర్ నుంచి. చాలా బాగుంది కదండి, మంచి పాట మీకు పరిచయం చేశాను. మామ జీరుధర శ్రీనివాస జీరుధర పంపించారు రైట్ ఆన్సర్. పి సుశీలట, ఎస్వి వారట కాదండి, గణేష్ రాజు శ్రీనివాస్ కాన్పూర్ నుంచి, నేను చెప్తాను. నెక్స్ట్ రమా గారు పంపించారు అక్కరపాక నుంచి రైట్ ఆన్సర్. ఆహా కాదు కాదు, ఆన్సర్ లేడీ సింగర్ తెలియట్లేదు, కృష్ణ చైతన్య అంటున్నారు కాదండి. చంద్రశేఖర్ అండ్ విలేజ్ షేఖాపూర్ మెనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు, ఓ సూపర్, మీరంతా నిజాయితీగా ఒప్పుకుంటున్నారు, ఉప్పొందింది సార్ అటు. ఓకే, అందుకని అందరూ గ్రూపులో గుసగుసలు జరిగింటాయి, అందరికి తెలిసిపోతుంది అంత. కడప నుంచి వినయ్ డెడికేట్ టు చిన్నబాబు సార్, ఏంటది ఈ పాట నాకు డెడికేట్ చేస్తున్నావా? ఓకే. నెక్స్ట్ హరికృష్ణ అంటున్నారు నంద్యాల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి, సింగర్ హరికృష్ణ అంటున్నారు నంద్యాల నుంచి. నీలిమలై సినిమా పేరు నీలిమలై, సింగర్స్ వచ్చేసి ఎవరెవరు అంటే చెప్తాను. వావ్, ఇంకొన్ని మెసేజ్లు ఉన్నాయి చూస్తాను తర్వాత, ఈ డీటెయిల్స్ మీకు చెప్పిన తర్వాత ఎవరెవరు పాడారు అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇంకెవరు పంపించకండి. ఎస్, ఏదర లోకేష్, ఎస్ పప్పుల స్పందన, వీరిద్దరు పాడారు నీలిమలై సినిమాకు. సంగీతం వచ్చేసి వందే మాతరం శ్రీనివాస్. ఇంకొన్ని వాట్సాప్లు ఉన్నాయి చూద్దాం, మెసేజ్లు ఉన్నాయి చూద్దాం. దమ్మోజీ వెంకట

రెండోసారి వరలక్ష్మి దమ్మోజీ కృష్ణమ్మ గారు చిత్రియాల చందంపేట మండలం నల్గొండ జిల్లా నుంచి పంపించారు. స్పందన అంటూ పంపించారు. వావ్ సూపర్. యడ్ల వెంకటరెడ్డి గారు లక్కవర నుంచి సూపర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మదీనేతల భవానీపేట గ్రామ కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇక అందరికీ ఆన్సర్ చెప్పాను, మీరు ఇంకా పంపకండి. మరహారి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. జప భువనేశ్వర్ భూలక్ష్మి ఎల్లుల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఇంకెంతవరకు నాకు అందని రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఒకరినొకరిని అడుక్కొని అడిగి ఫోన్ చేసి కాల్ చేసి అడిగి అనంత నాకు తివేండి మండి దీపం, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. తెలుసుకోవడంలో తప్పలేదండి, నాకు కూడా తెలియని విషయాలు నేను చాలా వరకు అడుగుతుంటాను, తెలుసుకుంటాను. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సందరి సందరి వింటున్నారు వీతివర్ ఆర్జే చిన్నబాబు స్టూడియోలో. సమయం చూస్తే 3:23 దాటి 40 సెకండ్లు. మరో ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రశ్న ఏమిటి అంటే, నాకైతే కాళ్ళు లేవు కానీ అందరు నన్ను కొండెక్కింది అంటారు. చాలా గట్టిగా చెప్పాను. నాకైతే కాళ్ళు లేవు కానీ అందరు నన్ను కొండెక్కింది అంటారు. మరి నేను ఎవరిని, ఆన్సర్ తెలిసిపోయిందా? 0662484 నెంబర్కు వాట్సాప్ చేయండి. సందరి సందరి వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. ప్రశ్న మరోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నాకైతే కాళ్ళు లేవండి, అందరూ నన్ను కొండెక్కింది అంటారు. నేను ఎవరిని, ఆన్సర్ తెలిసిపోతే 0662484 నెంబర్కు వాట్సాప్ చేయండి. కార్తీక్ బెంగళూరు సినీ తాలపించిన యోగి చిత్రం నుంచి పాట చంద్రబోసు గీతం.

స్టూడియోలో సమయం చూస్తే 3:29 దాటి 5 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరి వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. సందరిలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు కదా, నాకు కాళ్ళు లేవు అందరూ నన్ను కొండెక్కింది అంటారు. అసలు కాళ్ళు లేకుండా కొండెక్కింది చిన్నబాబు కదా? అవును అంటారండి. ఎవరైనా పంపించారు చూద్దాం. అనంత నాకు తెలియని నిఖిల్ మణిదీప ఎస్ ముద్దులూరు నుంచి రైట్ ఆన్సరే పంపించారండి. ఇది చాలా మందికి తెలిసిన ఆన్సరే అనుకుంటా. వావ్ సూపరు, అర్ధ సెంచరీ దాటిపోయింది. సో రమా గారు పంపించారు అక్కర్పాక నుంచి రైట్ ఆన్సర్. మూల కోటేశ్వర పాలవారు నుంచి రైట్ ఆన్సరే పంపించారు. మామా జయనిధర్ శ్రీభారి జయనిధర్ పంపించారు రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడుపుల నుంచి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, వేడపాలెం రామానగర్ బుడ్డ బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పని సత్యశ్రీ తిరణాల నుంచి రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవర నుంచి రైట్ ఆన్సర్. వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి రాజు నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం ఎవరై ఉంటారు. నెక్స్ట్ అరవింద లహరి గురు వీరంతా పంపించారు కొంకాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా షేరుపల్లి గ్రామం నుంచి శ్రీరంగాపురం మండల్ సుజాత ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్. మీరు కూడా కొత్తగా వస్తున్నటువంటి శ్రోతలండి, వివిధ భారతి కార్యక్రమాలు వింటూ ఉండండి, మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి, మా ప్రోగ్రామ్స్ వింటూ మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. నూతనంగా వస్తున్న శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. కొండారెడ్డి సిద్ధపట మండలం కడప జిల్లా నుంచి పంపించారు. ఓ చెప్పులట, అంతేలే చెప్పులు అక్కడే ఉంటాయి కదా, మనం కొండెక్కినప్పుడే అవి కూడా కొండెక్కుతాయి. సోపరెడ్డి మీరు కొండారెడ్డి సిద్ధపట మండలం నుంచి, నేను చెప్తాను ఆన్సర్. నెక్స్ట్ కోట శ్రీమన్నారాయణ మూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుంచి రేడియో మిత్రులకు శుభదినం రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా గొల్లెపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్ రైట్ ఆన్సర్. హరికృష్ణ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ దినేతుల భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తిరుపతి నుంచి పంపించారండి శ్రీనివాస్ ఎస్ గన్నవరం. గన్నవరం అనేది ఇంటి పేరండి. రైట్ ఆన్సర్ పంపించారండి వీరు. నెక్స్ట్ నీలిమా మాధవి మైలవరం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నీలిమా మాధవి కూడా కొత్తగా వస్తున్నటువంటి శ్రోతలు స్వాగతం, సుస్వాగతం అండి. మీకు కూడా నాయకటి మండలి నెమ్మని గ్రామం నుండి పొన్న వెంకటేష్ హేమలత గారు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాంబశివరావు గారి పెడన రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా వీర కనకారావు గారు పంపించారు పార్వతి వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్. శ్రీను అండ్ ఐరాల చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. వీరు కూడా కొత్తగా వస్తున్నటువంటి శ్రోతలు, 15 తారీఖు పంపించారు, మళ్ళీ ఇప్పుడు పంపించారు. నెక్స్ట్ గణేష్ రాజు శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్. కాన్పూర్ కోనాపూర్ నుంచి, కాన్పూర్ అనకూడదు కోనాపూర్ అనమన్నారు కదా. ఎస్ నెక్స్ట్ ఎవరు పంపించారు, వినయ్ వినయ్ రెడ్డి, వినయ్ ఉత్తమ్ రెడ్డి గారు అంట. ఓకే శ్రీలేఖ రైట్ ఆన్సర్ పంపించారు. వీరు క్లాక్ కడప నుంచి పంపించారండి వీరు. నెక్స్ట్ ఎవరు, మా మెసేజ్లు 3 భాగాలు అయినాయండి. అవునా, ఎందుకలా? దమ్మోజు మధురసు మధుసూదనచారి శ్రీవాణి, దమ్మోజు రవీంద్రాచారి రాధి.

తర్వాత ఎవరో చూద్దామండి, చిరుబాబు గారు కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్స్టర్ పంపించారు. వీరు కూడా రేడియో మిత్రులకు శుభదినం అంటూ పారిపల్లి సువర్ణరేఖ రాజ్విక వేద్విక పంపించారు. పారేపల్లి వీరు కూడా కొత్తగా వస్తున్న శ్రోతలు ఏమో స్వాగతం అండి, సుస్వాగతం. నాకైతే ఫస్ట్ మెసేజ్లా కనిపిస్తుంది ఇక్కడ, మై నేమ్ ఈజ్ సుభాషిణి ఫ్రమ్ కర్నూల్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. లతా ఫ్రమ్ బుయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ విలేజ్ షేఖాపూర్ వనపర్తి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. జప భువనేశ్వర్ భూలక్ష్మి విలేజ్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శభానా గారు పెద్దగూడెం నుంచి విలేజ్ రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా రామనకోట నుంచి రవి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గోల్కాందెడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప, ఎస్ జయమ్మ, రమేష్ బాబు, సుమలత రైట్ ఆన్సర్ పంపించారు. ఎలా ఉన్నారు, భోజనం తిన్నారా అంటూ పంపించారు. కొడుమ నుంచి నాగిళ్ళ విశ్వేశ్వరయ్య, రఘుపతి, వీరంత, ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా హాయ్ చిన్నబాబు గారు నమస్కారం అండి అంటూ రంగారెడ్డి చిలేకలేవ నగర నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల రైట్ ఆన్సరే పంపించారండి. టైప్ చేస్తూ ఉన్నారు వీరు. కొత్తగా వస్తున్న శ్రోత ఎవరు ఎవరంటే రాజ్విక వేద్విక సువర్ణరేఖ్య. నెక్స్ట్ హాయ్ చిన్నబాబు గారు కొడుమూరు నుంచి చదివాను కదా ఇది. నెక్స్ట్ నెల్లూరు నుంచి పంపించారు క్లాక్ అంటున్నారు సుచిత్ర గారు. కాదండి నేను చెప్తాను, ఆన్సర్ వచ్చేసింది, ఇంకా కొన్ని ఉన్నాయి కండి, రావట్లేదు ఏంటి. 13 వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయని ఉంది. ఓకే కింద ఉన్నాయా, ఓకే. అప్పలరాజు గారి పేడన జోగానందర కళ్ళ నుంచి రైట్ ఆన్సర్. కేదరి వీరేశ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్. కనకారావు పేడన రైట్ ఆన్సర్. శాంతిరేఖ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. మంగళగిరి జయలక్ష్మి గారు రైట్. కాళ్ళ శ్రీనివాసరావు గారు రైట్ ఆన్సర్. జయలక్ష్మి గారు కూడా రైట్ ఆన్సరే. తర్వాత సురోచన కరీంనగర్ నుంచి. నెక్స్ట్ రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ, వెన్నెలపల్లి తులసి, రామ కార్తిక్, వీరంతా ముజఫర్ నగర్ కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రాజా ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ దక్ష ఫ్రమ్ విజయవాడ ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. వీడికి కొత్తగా వస్తున్న శ్రోతలు స్వాగతం, సుస్వాగతం అండి. చందంపేట మండలం నుంచి దమ్మోజీ వెంకటాచారి గారు, వరలక్ష్మి వెంకటాచారి గారు, వీరంతా నల్గొండ చెరు చందంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కొండేటి శ్రీధర్ గారు రైట్ ఆన్సర్. అవి ఆన్సర్స్ అన్నీ చదివేశారండి, ఎవరు కూడా మిస్ అవ్వలేదు. ఎవరెవరు పంపినా కానీ మా మెసేజ్. కర్నూలు నుంచి గొనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి వీరంతా పంపించారు. లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజా, ఓకే రాజీ, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఆన్సర్ వచ్చేసి నాకు కాళ్ళు లేవు, అందరూ నన్ను కొండెక్కింది అంటారు. నేనెవరిని, దీపం కొండెక్కింది అంటారు కదా. ఆన్సర్ వచ్చేసి దీపం అండి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు. సుశీలమ్మ, లెజెండరీ సింగర్ సుశీలమ్మ గారితో కలిసి పాడిన ఆ గాయకుడు ఎవరు? ముందు పాట వినిపించు చిన్నబాబు అంటారా? పాట వినండి, సుశీలమ్మ గారితో కలిసి పాడినటువంటి ఆ సింగర్ ఎవరో చెబితే సరిపోతుంది. వెంటనే పాట వినేసేయండి, ట్యూన్ చేసి వినించండి. వివిధ భారతి FM 101.3 MHz పై సౌందర్య సందర్భం వింటున్నారు విత్ రాజ్య చిన్నబాబు.

పాట జాగ్రత్తగా వినండి, సింగర్ వాయిస్ గుర్తుపట్టండి, తెలిస్తే సినిమా పేరు కూడా పంపండి. నా పేరైతే చదవలేదంటున్నారు సులోచన గారు కరీంనగర్ నుంచి.

పాట విన్నారు కదా, ఆ పాట సుజలమ్మ గారితో కలిసి పాడిన సింగర్ ఎవరు అని అడిగాను. ఎవరెవరు? సులోచన గారు చదివానేమోనండి మీ పేరు, చదవలేదని పంపించారు. కనకారావు పేట నుంచి పంపించారు. వావ్, ఓ సూపర్ అండి, మీరు ఎలా, మీకు ఎలా తెలిసిపోయింది? కనకారావు గారికి తెలిసిపోయిందండి ఆన్సరు. అప్పలరాజు గారు పేరు జోగరందరావు కలిసి పేరైతే టైప్ చేసి పెట్టుకున్నారు. పాలెం పోలయ్య రామానా గారు వేటపాల నుంచి, రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కేదవీరోజు రాజమండ్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రమా గారు అక్రపాక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కాదు, మహమ్మద్ రఫీ అంటున్నారు. నెక్స్ట్ విజయవాడ ఆన్సర్ ఈజ్ ఐ డోంట్ నో. దక్ష గారు పంపించి ఐ డోంట్ నో అంటున్నారు. కొత్తగా వస్తున్న శ్రోత అండి వీరు, నేను చెప్తానండి. నెక్స్ట్ ఎవరండి మీ పేరు? లోకేష్ స్పందన తిరుపతి నుంచి పంపించారండి. పేరు చూడాలంటే పైకి వెళ్తుంది. దేవసేన తిరుపతి నుంచి ఇప్పుడు టైప్ చేశారు. ఆయచిరి బాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ, ఏకలయం నగర నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల గారు సమాధానం చెప్పేస్తారు. మరి ఇది సినిమా పాట వచ్చేసి పాడిన సింగర్ పేరు వచ్చేస్తారు చెప్తారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపారండి మీరు, సూపర్. మహమ్మద్ రఫీ అంటున్నారు శాంతినగర్ నుంచి. ఒకే ఒకడు కాదు, వాస శ్రీనివాస్ బెంగళూరు ఎస్పీ బాలు అంటున్నారు. కాదు, నేను చెప్తాను. మై నేమ్ ఈజ్ సుభాషిణి ఫ్రమ్ కర్నూల్. ఆన్సర్ వచ్చేసి రమేష్ అంటున్నారు. కాదు, నేను చెప్తాను. ఓకే, రామకృష్ణ గారు పంపించారు. ప్రభక్కర్ రావు గారు, రామకృష్ణ గారు కాదండి పాడింది, నేను చెప్తాను. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. కర్నూలు నుంచి బాలాజీ గారు, బాలాజీ నగర్ నుంచి పంపించారు. మాలాంబి ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ రఫీ అంటున్నారు. కాదండి, నేను చెప్తాను. కలమందలపాడు నుంచి కాసిం మూర్తి జావాలి, రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, సూపర్, రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి మహమ్మద్ రఫీ గారు సుశీల గారు అంటున్నారు. కాదు. తర్వాత వచ్చేసి మహమ్మద్ రఫీ అంటున్నారు. నెల్లూరు జిల్లా వెంకటరాజు సర్వేపల్లి వీరు పంపించారు. కాదండి, నేను చెప్తాను. నరకటిపల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పొన్న వెంకటేష్ యమలత, రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారు సుబ్రహ్మణ్యాజ్, రైట్ ఆన్సర్. ఆయిచిన బాబు గారు ఆన్సర్ వచ్చేసి సిద్ధి శ్రీరామ్ అంటున్నారు. శేఖర్ పాలకొల్లు నుంచి శేఖర్ గారు, కొత్తగా వస్తున్న శ్రోతలన్నీ మీరు వెల్కమ్, స్వాగతం సుస్వాగతం వివిధ భారతికి. ఇలాగే వాట్సాప్ చేయండి, కానీ నేను ఆన్సర్ చెప్తాను, వెయిట్ చేయండి. ఆన్సర్ కూడా సినిమా పేరు, సింగర్ పేరు పెట్టారు. మనోహర్ యశోద జానకి రాసు నిజామాబాద్ నుంచి, సూపర్. కానూర్ నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకు నమస్కారం అంటూ శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం నుంచి, రైట్ ఆన్సర్. జాప భువనేశ్వర భూలక్ష్మి వెల్లెల నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ రఫీ అంటున్నారు శ్రీను ఐరాల. కాదంటే నేను చెప్తాను.

కర్నూలు ముజఫర్ నగర్ నుంచి తులసి రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ గారు, మహమ్మద్ రఫీ అంటున్నారు కాదు, మహమ్మద్ ఇనైతుల భవానీపేట గ్రామం వీరి రైటర్స్ రేపు పంపించారండి. ఆన్సర్ కడప దస్తగిరి సందే గారు పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైటర్స్ రేపు పంపించారు సినిమా పేరు కూడా. తర్వాత పారేపల్లి సువర్ణ లేఖ్య, రాజ్విక, వెద్విక భవానీపురం నుంచి రైట్ ఆన్సర్, నూతనంగా వస్తున్న శ్రోత అని చెప్పాను కదా, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మొగుల కోటేశ్వరపాల గారి నుంచి రైట్ ఆన్సర్ సినిమా పేరు కూడా చెప్పారు, మీరు భలే పంపించారండి. చాలామందికి సినిమా పేరు కూడా తెలిసిపోయింది. ఎస్, ఎంఎంఎస్ నిహాస్ నల్లపాడు నుంచి రైట్ ఆన్సర్. ఆహా కాదు, మీరు జేవి రాఘవరంటారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అరవింద లహరి గురు కొంకల గ్రామం నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ సినిమా పేరు కూడా. నెక్స్ట్ ఎవరు, సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కొండేటి శ్రీధర్ గవర్నర్పేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజు మూవీ నేమ్ పెళ్ ఓకే, రాజు పంపించారండి. వీరు ఎక్కడి నుంచి పంపించారు, రాజు రాజు మీ పేరు చెప్పారా, మూవీ పేరు వచ్చేసి ఓకే సింగర్ అంటూ మోహన్. మీ పేరు చూడాలంటే పైకి చూడాల్సి వస్తారు. లోకేష్ పెడన రైట్ ఆన్సర్. నెక్స్ట్ దమ్మోజు మధుసూదనాచారి, శ్రావణి దమ్మోజు, రవీంద్రాచారి రాధిక దమ్మోజు, నవీనాచారి సౌమ్య దమ్మోజు, త్రిలోక్ నేహన్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, బణి సత్యశ్రీ తిరునాళ్ళ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎవరండి, గణేష్ రాజు పంపించారు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. శబానా పెద్దగూడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యరా మహాలక్ష్మి అట రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. అంకయ్య గారు గడ్డం వీరు కూడా పంపించారు బందరపల్లి నుంచి, నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. జి ఆనంద్ అంటున్నారు, కాదండి నేను చెప్తాను. మహమ్మద్ జరిద్రు శ్రీహబాను జరిద్రు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి మణిదీప వీరు పంపించారు రైట్ ఆన్సర్. అప్పల్ రాజు గారు వీరి కట ఉప్పు ఉప్పు అందించిన బాబు అంటూ రైట్ ఆన్సర్ పంపారు. ఇన్నిసార్లు ఉప్పు అందుకుంటారండి వీరు. తర్వాత వచ్చేసి వీర కనకారావు వీరభద్రపు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మాలాంబి కర్నూలు నుంచి, బాలాజీ నగర్ నుంచి ఆన్సర్. కేజీ యేసుదాస్ అంటున్నారు, కాదండి నేను చెప్తాను. ఆయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటే మోహన్ రాజు రైట్ ఆన్సర్ పంపించారు. వాణి ఫ్రమ్ విజయవాడ. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి సూర్యరమ మనో రైట్ ఆన్సర్. మనో గారు అంటున్నారు, కాదండి నేను చెప్తాను. నెక్స్ట్ ఎవరు పంపించారు, హాయ్ చిరుబాబు గారు ఆన్సర్ ఇస్ శ్రీరామ్ శేఖర్ ఫ్రమ్ పాలకొల్లు. ఆన్సర్ వచ్చేసి సిద్ధ శ్రీరామ్ అంటున్నారు శేఖర్ గారు. శేఖర్ గారు నేను చెప్తానండి, వీరికి కొత్తగా వస్తున్న శ్రోతలు చెప్పాను కదా. ఆన్సర్ ఏమిటి, సినిమా పేరు ఏమిటి, వినిపించిన పాట ఏమిటి, కొంతమంది చాలామంది పంపించారు, కొంతమంది కాదు. పెళ్ళి కాని పెళ్ళి, అది ఎవరి పెళ్ళి, కేబీకే మోహన్ రాజు వి సుశీల ఆలపించిన పాట. సత్యం సంగీతం దాస్తరది గీతం కదా, పాట విన్నారా, అంతకుముందు వినే ఉంటారు ఎందుకంటే చాలామంది శ్రోతలు పంపారు కదా. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం చూస్తే 3:40 దాటి 4 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సౌందర్య సందడి వింటున్నారు విత్ రాజ చిన్నబాబు. సౌందర్య సందడిలో మరో ప్రశ్న, మనిషి హృదయంలో ఎన్ని గదులుంటాయో తెలుసు కదా, 4. మరి చేప గుండెలో గదుల సంఖ్య ఎంత, చేప గుండెలోని గదుల సంఖ్య ఎంత, ఆన్సర్ తెలిసిపోయిందా. ఆన్సర్ తెలిసిపోతే 0662488114 నెంబర్కు, 0662488114 వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సందరే సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిరుబాబు.

హృదయం, మానవుని హృదయం మానవుని పిడికలంత ఉంటుంది. నాలుగు గదులు ఉంటాయి. మరి చేప గదులు అండ్ గుండెలో ఉన్నటువంటి గదుల సంఖ్య ఎంత? ఆన్సర్ తెలిస్తే 0662481414 నంబర్కి వాట్సాప్ చేయండి.

హృదయం ఎక్కడ ఉన్నది? అసలు మనిషి మానవుని యొక్క హృదయంలో 4 గదులు ఉంటే మరి చేప హృదయంలో 8 గదులు ఉంటాయి? ఇది నా ప్రశ్న. సమాధానం పంపారు శ్రోతలు, చూద్దాం. శేఖర్ పాల్కొల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి మీరు, సూపర్. నెక్స్ట్ కేదరి వీరేశ్వర రాజు మండలం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకు శుభదినం అంటూ పారిపల్లి సువర్ణరేఖ, రాజ్విక, వేద్విక, నందిగామ నుంచి పంపించారు వీరంతా రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోలాడ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? కోట శ్రీమన్ నారాయణ మూర్తి గారు, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం నుంచి రైట్ ఆన్సర్. ఓ, అందరికి తెలిసిపోయిందా? వాణి ఫ్రమ్ విజయవాడ రైట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? నీలిమా మాధవి మైలవరం నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ముజఫర్ నగర్ నుంచి రామ, కార్తీక్, వెన్నెలపల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? దసీర్ సాంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మది గ్రామం నుంచి పొన్న వెంకటేష్ హేమలత రైట్ ఆన్సర్. గణేష్ రాజు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ విలేజ్ శేఖాపూర్ వనపర్తి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కుసుమాంబడి నగర నుంచి రైట్ ఆన్సర్. పాలంపాలి ఆళ్లగడ్డ నిందెల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కనకారాపేట రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీకిల బజార్ నుంచి మురహరి యశోద, జానకి రాజు రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి మాలాంబి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అరవిందల లహరి కొంకాల గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? లక్ష్మీ, గణేశ్వర్, స్వప్న, స్వాతి చిన్నికుల, మీ పేరేంటండి? స్వాతి చిన్నికుల ఊరి పేరు. ఓకే, వీరంతా పంపించారండి. రమేష్ గారు విలేజ్ వచ్చేసి సంగారెడ్డి జిల్లా, విలేజీ భీమరా అండి అక్కడి నుంచి పంపించారు. ఓకే, నా పేరు రాజు. ఓ, మీ నేను పేరు రాజు అట. మీరు రాజు గారు రాజా అని అంటున్నారు. రాజీనా? ఓకే, నా పేరు రాజీ, రాజా అంటున్నారు మీరు అంటున్నా. ఓకే, రాజీ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు? రాజీని రాజా అన్నారట, పంపి కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అనంతపురం సరదా గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ వినయతుల్లా, భవనపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎక్కువ ఆన్సర్స్ వస్తాయి కదా, స్పీడ్కి చదవాలని అలా స్పీడ్లో ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. చాలామంది శ్రద్ధలో చక్కగా అందమైన ముత్యాలు లాంటి తెలుగులో టైప్ చేస్తారు. కొంతమంది స్పెల్లింగ్స్ కొంచెం స్పేసు, కామాలు, ఫుల్ స్టాప్లు పెట్టకుండా ఇంగ్లీష్లో టైప్ చేస్తారు. అక్కడ కొంచెం స్పీడ్లో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడుతుంటుందమ్మా. రాజీ గారు మరోలా అనుకోకండి. జీరెడ్డి జిల్లా ఎంజీవకాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, సమాధానం వచ్చేస్తారు. హాయ్ సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చేస్తాయి అంటున్నారు. వచ్చినాయి, చాలా వచ్చినాయి. నెక్స్ట్ శేఖర్ ఫ్రమ్ పాలకొల్లు ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు మీరు. వీర కనకరావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపారు కదా మరలా. ఓకే, ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపారు. ఇందాక కూడా రైట్ ఆన్సరే పంపించారు. జాప భువనేశ్వర భూలక్ష్మి వెళ్ళల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8 గదులు ఉంటాయి అనుకుంటున్నాను. ఎంఎంఎస్ నివాస్, ఎందుకంటే అంత పొడవుగా ఉంటుంది, చేప చాలా పొడవుగా ఉంటుంది, అందుకని గుండి కూడా పొడవుగా ఉంటుంది. 8 గదుల దాకా తప్పకుండా ఉంటాయి. కాదండి, నేను చెప్తాను. నెక్స్ట్ వినుకోండి, సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ షబానా పెద్దగోడ నుంచి రైట్ ఆన్సర్. శ్రీకాకుళం నుంచి భాస్కర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? అంకయ్య గడ్డం, అంకయ్య గారు బందరుపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప, వీరంతా పంపించారండి రైట్ ఆన్సర్. తవర జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్.

పంపించారు. దక్షిణ చిరుబుల్లంక నుంచి అవనిగడ్డ మండలం నుంచి సుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ మహమ్మద్ జరిదర్ శ్రీభాను జరిదర్ రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తగా వచ్చిన శ్రోతలు వెల్కమ్ అండి. దస్తగిరి సంధ్య గారు బ్రదర్, మన విజయవాడ 101.3 ఎఫ్ఎంకి కొత్తగా వచ్చిన శ్రోతలకు వెల్కమ్ పలుకుతున్నారు దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడపజల నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా, సూపర్. శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చిన్నబాబు గారు, మీరు చాలా అందంగా నవ్వుతారండి, సగం నవ్వు నవ్వుతారు, పూర్తిగా నవ్వకూడదండి రేడియోలో. థ్యాంక్ యూ. మానవుని హృదయంలో 4 గదులు ఉంటే చేప హృదయంలో 2 గదులే ఉంటాయి. రైట్ ఆన్సర్ బాబు మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి 2 గదులు అన్నమాట.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. భారత్ అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలంగా ఉందని, ఇందుకు ఆ దేశాల్లోని ప్రజల మధ్య గల సంబంధాలే మూలమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన ఈరోజు అందజేశారు. గ్రామీణ స్వయం సహాయ సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన పథకం ద్వారా మహిళలు 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత ప్రస్థానాన్ని ఆవిష్కరించే ప్రజలకథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ సభ విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరిగింది. విశాఖపట్నం మద్దెలపాలెంలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ ఆత్మీయ అవలోకన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ జూన్ 14, 2027 వరకు పొడిగించింది. పౌరులు తమ గుర్తింపు చిరునామాకు సంబంధించిన పత్రాలను మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఎటువంటి రుసుము లేకుండా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్తే మాత్రం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని యుఐడిఐఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఏలూరు జిల్లా డీఎస్పీ, ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ ఐవీ నాగేంద్ర కుమార్ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాశాంతికి భంగం కలిగించేలాగా ఎవరైనా ప్రవర్తించినా ప్రజాశాంతికి లేదా ప్రైవేట్ సెటిల్మెంట్లకు ప్రయత్నం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లాలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 3,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. గత వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించడంతో దేశంలోని టాప్ 10 కంపెనీలలో 6 మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ను ఎంచుకుంది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు 1 వికెట్ నష్టానికి 4 ఓవర్లలో 33 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: అమరావతి ఎఫ్ఎం 101.3.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
2: స్టూడియోలో సమయం చూస్తే 4:05 దాటి 34 సెకండ్లు. వివిధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వివిధలో ఒకే చిత్రం నుంచి ఒకే సినిమా పాటలు వినాలి కదా. ఈరోజు బొంబాయి ప్రియుడు ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించారు. ఎంఎం కీరవాణి చిత్రాలు పిచ్చిన పాటతో ప్రారంభిద్దాం.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన చంద్రబోస్ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బొంబాయి ప్రియుడు ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన వేటూరి గీతం.

0: क्या बात बोला चिड़िया, मेरा दिल तिथर पिथर हो गया।
1: अयो మిమ్మల్ని కాదండి, నేను నేనేదో సరదాగా రాసుకున్న పాట ప్రాక్టీస్ చేసుకుంటున్నానంతే అంతే అంతేనండి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన చంద్రబోస్ గీతం వినేశారు బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి. వివిధ వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. వివిధ కార్యక్రమంలో ఒకే చిత్రంలోని పాటలు బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన చంద్రబోస్ గీతం.

ఏమేమి కీరవాణి అనుపమ చిత్రం ఆల్పించిన చంద్రబోస్ గీతం వినేశారు బాంబాయి పీరియడ్ చిత్రం నుంచి. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు ఆల్పించిన సిరివెన్నెల గీతం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా.
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
3: వీణ వేణువైన సరిగమ విన్నావా?
4: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
5: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అందిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
4: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
5: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
4: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
4: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
5: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
6: మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వేద భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వివిధ వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. బొంబాయి ప్రియుడు, ఈ వివిధాలో బొంబాయి ప్రియుడు వచ్చేటువంటి పాటలు వింటున్నాం కదా. 1996 కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఈ చిత్రంలో జడి చక్రవర్తి, రంభ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోని పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కారణం, ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ఎంఎం శ్రీలేఖ సుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విందామా?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. It's a sixer. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 11 సెకండ్లు. నేనైతే టాటా బాయ్ చెప్పే సమయం ఆసనమైంది. ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే చేతన్. మీ ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రాంలు ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ని కూడా తీసుకు వెళ్ళలేరు. ఒక పార్ట్నర్ని అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు. పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన, వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్న పిల్లలు ఉన్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా గానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది. కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు. దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకు ఉండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్. హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్ లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని

0: తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు, బట్ జస్ట్ అండర్స్టాండ్ ఇది ఏంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915122709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్ తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నానమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే, గానీ చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది, కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాలి అనేది. ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు, పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా గానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు. పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు. అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాబీస్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్ లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, దిస్ ఇస్

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా ఇరాన్ మధ్య వివాదానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు 60 రోజుల కాల్పుర విరమణ ఒప్పందం కుదుర్చుకోవడానికి సంబంధించిన చర్చలు తుదిదశకు చేరుకున్నాయని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో ఈ నెల 27-28 తేదీల్లో హైబ్రిడ్ పద్ధతిలో పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆమె సూచించారు. చిన్నతనం నుంచే పిల్లలు తమలోని నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తును స్వంతం చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్యాంపు 2026 ముగింపు కార్యక్రమంలో ఆ నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి పాల్గొన్నారు. ఇలాంటి సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా భరత్ భూషణ్ విజయవాడలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా ఈరోజు వైకుంఠపురంలోని మార్కెట్లో నిర్వహించిన పారిశుద్ధ్య పనుల్లో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రాన్ని చెత్తరహిత ప్రాంతంగా మార్చేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహిస్తోందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. వాణిజ్య కోర్టుల సవరణ చట్టంలోని సెక్షన్ 3(1)(a)కి అనుగుణంగా వాణిజ్య సంబంధ వివాదాలను పరిష్కరించే కమర్షియల్ కోర్టుల ఏర్పాటు, ఆర్థిక పరిమితి, విచారణ పరిధిని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టం చేసింది. కృష్ణా జిల్లాలోని తాడిగడప మున్సిపాలిటీలో జనగణన విధుల్లో నిర్లక్ష్యం వహించిన 10 మంది రిసోర్స్ పర్సన్స్పై ఆ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విధులకు గైర్హాజరైన 10 మంది ఆర్పీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఈరోజు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 9 గంటల నుండి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు 14.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేస్తూ ఆడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: ఆకాశవాణి
2: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
1: మన భారతదేశం విన్న తొలి స్వరం
2: ఆకాశవాణి.
1: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
2: కోట్లాది గుండెల చప్పుడుగా
1: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
2: సమాజ స్వరం
1: మన ఆకాశవాణి.
2: సమాచారాన్ని అందించడమే కాదు
1: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
2: 9 దశాబ్దాల విశ్వసనీయత,
1: 90 ఏళ్ల అనుబంధం,
2: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
1: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
2: గ్రామం నుంచి నగరం వరకు
1: సమాచారం,
2: వినోదం,
1: విజ్ఞానాన్ని అందిస్తూ
2: సంస్కృతికి అద్దం పట్టింది.
1: మారుతున్న కాలంతో పాటు
2: సరికొత్త సాంకేతికతతో
1: మీ ముందుకు సరికొత్తగా
2: ఆకాశవాణి. వినండి,
1: ఆస్వాదించండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ లిజనర్స్, గుడ్ ఈవినింగ్, సలాం, నమస్తే అండ్ శుభ సాయంత్రం. చాలా హాట్గా ఉన్న శుభ సాయంత్రం అండి. సో నిజంగా ఎండలు చూస్తే బీభత్సంగా లేవన్నమాట, దారుణ అతి దారుణంగా ఉన్నాయి. సో అటువంటి హాట్ శుభ సాయంత్రంతో మీ మాధునితో వచ్చేసాను అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాం. మన గీత్ గాత చెల్లో హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా అండ్ ఇప్పుడైతే మీకోసం ఆశిక్ బనాయా అప్నే మూవీ నుంచి ఈ సాంగ్ అయితే వినేసేద్దాం. అండ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆజే మాధవితో.

0: ప్రైడ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: City FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ టైం చూస్తే 5 గంటల 30 నిమిషాలు కావస్తోంది అండ మనము నా గీత్ కాంత చెల్లు బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఇప్పుడైతే మీకోసం ఎనిమి మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసిద్దాం.

0: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
3: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
3: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
3: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. ఇరాన్తో శాంతి ఒప్పందానికి సంబంధించి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని గంటల్లో ఇరాన్కు సంబంధించిన శుభవార్త వింటారని చెప్పారు. భారత పర్యటనలో ఉన్న ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నూతన గ్రామీణ ఉపాధి హామీ చట్టం వీబీజీ రామ్జీ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త చట్టం జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ముసాయిదా నిబంధనలపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్ఓసీలను ఎప్పటికప్పుడు అందిస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు కష్టకాలంలో అండగా నిలబడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, డంప్యార్డ్ రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మున్సిపల్ వ్యవహారాల శాఖ 4 వారాల ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి నారాయణ్ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి విడత భూ సమీకరణలో ఇవ్వని భూములను భూసేకరణ విధానంలో తీసుకునే ప్రక్రియను సీఆర్డీఏ వేగవంతం చేసింది. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇంకా అక్కడక్కడా కొందరు భూములు ఇవ్వకపోవడంతో రహదారుల నిర్మాణం, మౌలిక వస్తుల ప్రాజెక్టులకు అడ్డంకిగా మారింది. ప్రజల నుంచి వచ్చిన మహోన్నత వ్యక్తి బండారు దత్తాత్రేయ అని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ప్రజలకథే నా ఆత్మకథ పేరుతో రూపొందించిన ఆత్మీయ అవలోకనం పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటాను రేపు 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్దేశిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. కాగా కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే

0: వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల దాటి 5 నిమిషాలు అవుతుంది. అండ్ మనం ఏంటి రేపోతున్నాం కృష్ణాతీరంలోకి. సో ఇంకా ఈరోజు మీకు కృష్ణాతీరంలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, విమర్శను తట్టుకోలేకపోతున్నారా? కొంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా బ్రేవ్గా ఎదుర్కొంటూ ఉంటారండి, కానీ విమర్శలు అవమానాల్ని మాత్రం తట్టుకోలేరు. ఇలాంటివి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో ఒక టైంలో మనం ఫేస్ చేసే ఉంటాం కదా. కొంతమంది తమ హ్యాపీనెస్ కోసం ఎదుటివాడిని విమర్శిస్తే, ఇంకొంతమంది వారి లోపాలని తెలియచేయడానికి విమర్శిస్తూ ఉంటారు. ఇంకా మరికొంతమంది తమ ప్రతిభని అహంకారాన్ని చాటుకోవడానికి ఇంకా ఇంటెన్షనల్గా అవమానిస్తూ ఉంటారు. ఇవి ఎదుటి వ్యక్తికి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో కొన్ని చిట్కాల ద్వారా ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం ప్రశాంతంగా మనం బయటపడాలి అంటే ఏం చెయ్యాలి అన్నదే ఈరోజు మన కృష్ణాతీరంలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. షేర్ చేసే ముందు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేద్దాం కదా. అయ్యింది ఇప్పుడైతే మీకోసం ఆ మూవీ నుంచి ఈ ట్రాక్ వినేసేద్దాం. దాని తర్వాత న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. ఇంకా న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మన కృష్ణాతీరాన్ని కంటిన్యూ చేసేద్దాం. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ అజయ్ మాధవితో.

0: మారుతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ఉండుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. వార్తల వివరాలు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తితో పాటు కేసులు మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాల ఆధారంగా ఎబోలా వైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకులకు ఎబోలా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. వైరస్ లక్షణాలు కలిగిన వారిని క్వారంటైన్ చేసి పక్కనున్న వారికి కూడా వైద్య పరీక్షలు చేస్తామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు కాలినడకన కేంద్ర మంత్రి ఈరోజు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ కాలినడక దారిలో భక్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: మనం నిరంతరం కూడా మన దేవాలయాలు కానీ, మన ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, మన పండగలు కానీ, ఇవన్నీ కూడా వైభవంగా, విశేషంగా మన భావితరాలకి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మళ్ళీ మన రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక శక్తిని ముందుకు నడిపించడానికి ఎంతో కృషి చేస్తుంది.
2: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం

అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 87 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్తో కలిసి 63 మంది లబ్దిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టంలో ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర దూరదర్శన్ నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి భరత్ భూషణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులకు మంచి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన జీవిత ప్రస్థానాన్ని తెలియజేస్తూ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని ఒడిషా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆవిష్కరించారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల మధ్య నుంచి ఎదిగి గవర్నర్ పదవి వరకు చేరుకున్న దత్తాత్రేయ జీవిత ప్రయాణం యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ఈరోజు ప్రశాంతంగా జరిగాయి. విశాఖపట్టణంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి పరీక్షా కేంద్రాలను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్థానిక యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం ఈరోజు పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని పలుచోట్ల గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదేవిధంగా రేపు కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 17 జిల్లాల్లో తీవ్ర వడగాలులతో వేడి వాతావరణం నెలకొని ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 44 డిగ్రీ సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జనగణన గృహ జాబితా లెక్కింపు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలోని దుర్గాపురం ప్రాంతంలో జనగణన కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న వివరాలు, నమోదు విధానం, ప్రజల స్పందన తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షించారు. గృహాల వివరాలు నమోదు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన ప్రాంతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు కృష్ణాతీరం. సో కృష్ణాతీరంలో మళ్ళా మనం వెల్కమ్ బ్యాక్ చెప్పే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి మనం వెల్కమ్ బ్యాక్ చెప్పేసేద్దాం. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ ఇప్పుడైతే మీకోసం తుంటరి మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: అఖిల భారతీ ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. 90 years of celebration, 90 years All India Radio. కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
2: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్. అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాము.

మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల నాటి 30 నిమిషాలు కావస్తుంది అండ్ మనము ఉన్నాం కృష్ణా తీరంలో. సో విమర్శలు తట్టుకోలేకపోతున్నారు అన్న టాపిక్ గురించి మీతో డిస్కస్ చేస్తూ ఉన్నాను కదా. కొంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు, కానీ ఇంకా విమర్శలు అవమానాలు మాత్రం తట్టుకోలేరండి. ఇలాంటివి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏదో ఒక టైంలో జరుగుతూనే ఉంటాయి. తమ ఆనందం కోసం ఎదుటివారిని విమర్శిస్తే ఇంకొంతమంది వారి లోపాలను తెలియచేయడానికి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది తమ ప్రతిభ అహంకారాన్ని చాటుకోవడానికి ఇంటెన్షనల్గా అవమానిస్తూ ఉంటారు. ఇవి ఎదుటి వ్యక్తి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉంటుందండి. ఈ ప్రాసెస్లో కొన్ని చిట్కాల ద్వారా ఇలాంటి సిచ్యువేషన్స్ని ప్రశాంతంగా అధిగమించవచ్చు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అవి ఏంటి అన్నది ఈరోజు మన కృష్ణా తీరంలో మీతో షేర్ చేస్తాను అని చెప్పాను కదా. సో చాలా శాంతియుతంగా అంటే మనల్ని ఇతరులు అవమానపరిస్తే చెప్పలేనంత కోపం బాధ కలుగుతూ ఉంటాయి కదా. వాటికి వెంటనే బదులు తీర్చుకోవాలనుకోవడం కామన్, కానీ ఆవేశంలో రియాక్ట్ అయినప్పుడు ప్రాబ్లం అనేది మరింతగా పెద్దదయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా దానివల్ల ఎలాంటి పరిష్కారం కూడా దొరకదండి. కాబట్టి మొదట మిమ్మల్ని మీరు చాలా శాంతియుతంగా చాలా కంట్రోల్ చేసుకోవడం ద్వారా వారిని సున్నితంగా అలాగా చాలా స్మూత్గా తెలియచేసే ట్రై చేస్తే కనుక ఆ యొక్క ప్రాబ్లం నుంచి క్రిటిసైజ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కొంత మనము రిలాక్స్ అవ్వచ్చు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇంకా ఇటువంటి టిప్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు, అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనమున్నాం కృష్ణా తీరంలో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ విమర్శల నుంచి మనం కంట్రోల్ అవుతూ మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. సో కొంతమంది ఎదుటివారి చేతల్ని అబ్జర్వ్ చేస్తూ వారిని విమర్శించడమే టార్గెట్గా పెట్టుకుంటూ ఉంటారండి. ఈ ప్రాసెస్లో తమ అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకా వీరికి ఎదుటి వ్యక్తి బాధపడుతున్నారన్న థింకింగ్ కూడా అసలు మినిమం ఉండదన్నమాట. ఇలాంటి వారితో ఎంత పాజిటివ్గా ఉన్నా సరే ఇంకా అసలు ఎటువంటి యూస్ ఉండదు. కాబట్టి ఇలాంటి వారికి కాస్త దూరంగా ఉండడమే పరిష్కారం అన్నమాట. సో మనం ఏం చేసినా వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎంత మన పాజిటివ్ అబ్బా ఎందుకులే అని పాజిటివ్ ఎంత థింక్ చేసినా ఇంకా వాళ్ళు అదే జోనర్లో ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే బెస్ట్ అనమాట. సో ఇంకా ఇటువంటి టిప్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఆయన ప్రతి మీకోసం రంగదే మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ ఫినెస్ ఇద్దాం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అన్న. టైం చూస్తే 6 గంటల దాటి 50 నిమిషాలు అవుతుంది అండ్ మనము నా అమ్మ కృష్ణా తీరం.

లో. సో విమర్శల నుంచి మనం ఎలాగా మనం ఎస్కేప్ అవ్వాలి, ఎలా మనం కంట్రోల్గా ఉండాలి అన్నది మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. కొంతమంది ఎదుటివారి చేతులను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ వారిని విమర్శించడమే టార్గెట్గా పెట్టుకుంటారు. సో వాళ్ళకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం బెస్ట్ అని చెప్పాను కదా. అయితే ఎందుకంటే కొంతమంది అయితే కనుక అందరినీ మనల్ని బాధ పెట్టాలన్న ఇంటెన్షన్ తోటి సో బాగా క్రిటిసైజ్ చేసేస్తూ ఉంటారనమాట. కొంతమంది మన లోపాలని సరిదిద్దాలనే ఇంటెన్షన్తో కూడా విమర్శించే వాళ్ళ అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారి విమర్శలు చేసినప్పుడు గట్టిగా సమాధానం చెప్పకుండా వారితో ఒకసారి డిస్కస్ చేయడం మంచిదన్నమాట. ఇంకా ఈ ప్రాసెస్లో మన బిహేవియర్లో ఉండే లోపాల గురించి మనకి తెలియజేసి వారి దీన్ని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నారేమో అని తీసుకోవడం కూడా బెస్టే అనమాట. అంటే ఇంటెన్షనల్గా మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది ఏం చేసినా క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. కొంతమంది మన మంచుకోలే వాళ్ళు ఏంటి అంటే ఇది నువ్వు ఇలా చేయడం వల్ల బ్యాడ్ అవుతున్నావు అని చెప్తున్నప్పుడు సో మన బిహేవియర్లు ఏం చేంజ్ చేసుకుంటే బెటరు అని చెప్పి థింక్ చేసుకుని దాన్ని సరిదిద్దుకోవడం బెస్ట్ అనమాట. అలాంటి వాళ్ళకి సాధ్యమైనంత వరకు దగ్గరగా ఉండడం బెస్ట్. వాళ్ళు చెప్పే వాటిల్ని మనం సరిదిద్దుకుంటూ ఉంటే కూడా మనలోని లోపాలని మన వాళ్ళే చెప్తారు కాబట్టి అది మనకి మంచి కోసమే చెప్తారు కాబట్టి అవి చేంజ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. ఇంకా అలాగే ఏ ప్రాబ్లం అయినా సరే నెగటివ్ ధోరణిలో మనము పాజిటివ్గా తీసుకుంటూ దాన్ని మనం ఏ విధంగా మనము పరిష్కారం చేసుకోవాలి అని కూడా థింక్ చేస్తే బెటర్ అనమాట. అయితే అన్ని సందర్భాల్లోనూ పాజిటివ్గా ఉండడం కష్టమేనండి. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా విషయాలు అనవసరంగా విమర్శించినప్పుడు ఇంకా మనల్ని అవమానించినప్పుడు విపరీతమైన కోపం రావడం కామనే, కానీ అలాంటి కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిత్వం బయటపడుతుంది. అందుకే ఇలాంటి సందర్భాలు సాధ్యమైనంత వరకు పాజిటివ్ ఇంటెన్షన్తో థింక్ చేస్తూ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం బెస్ట్ అనమాట. కాబట్టి అసలు ఏది మంచి ఏది చెడు అన్నది మనకి మినిమం కొంచెం సెన్స్ అవుతూ ఉంటాం కదా. సో మనకి పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఏమైనా విమర్శిస్తూ ఉంటే తీసుకుని దాన్ని చేంజ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. మనకి నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఏం చేసినా అంటూ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడం బెస్ట్ అనమాట. సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనల్ని బాగా క్రిటిసైజ్ చేస్తున్నా సరే కొంచెం కంట్రోల్గా ఉండి ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడం బెస్ట్ అనమాట. ఇటువంటి థింగ్స్ అన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటూ మన లైఫ్ని హ్యాపీగా సెట్ చేసుకోవడమే జీవితం కదా. సో ఇంకా టైం చూస్తే 6 గంటల 53 నిమిషాలు అవుతుంది కాబట్టి ఇటువంటి క్రిటిసైజ్ చేస్తున్న వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అని తెలుసుకుని మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తాను ఆశిస్తూ నేనైతే మన కృష్ణ తీరానికి టాటా గుడ్ బై చెప్పేస్తున్నాను. ఇంకా 7 o'clock మనసును మనసైలా కలుసుకుందాం. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ అజయ్ మాధవితో.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు, అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో విస్తృత చర్చలు జరిపారు.

చెప్పారు. ఇద్దరు నాయకులు భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క బలాన్ని పునరుద్ఘాటించారు. వాణిజ్యం, ఇంధనం, రవాణా మరియు ప్రాంతీయ భద్రతతో సహా కీలక సహకార రంగాలను వివరించారు. ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంగో, ఉగాండా, సూడాన్ నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించింది. విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్ని జిల్లాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఈరోజు విజయవాడలో ఏపీ చలనచిత్ర, టెలివిజన్, నాటక అభివృద్ధి సంస్థ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనాభా గణనలో భాగంగా కీలకమైన గృహగణన కార్యక్రమం ఏలూరు జిల్లాలో తుదిదశకు చేరింది. జిల్లా వ్యాప్తంగా 22వ తేదీ నాటికి సగటున 86.39% నమోదయ్యింది. ఈ నెల 25వ తేదీకి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో MGNREGS నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు ఆధారంగా రోడ్డు ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించే అత్యాధునిక సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఇద్దరు తెలుగు యువకులు అమెరికాలో సంచలనం సృష్టించారు. ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక మైలురాయిని అందుకుంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫైనాన్షియల్ రంగంలో అత్యధిక లాభం నమోదు చేసిన కంపెనీగా అవతరించింది. వాణిజ్య కోర్టుల సవరణ చట్టంలోని సెక్షన్ 3(1)(a)కి అనుగుణంగా వాణిజ్య సంబంధ వివాదాలను పరిష్కరించే కమర్షియల్ కోర్టుల ఏర్పాటు, ఆర్థిక పరిమితి విచారణ పరిధిని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో ఈరోజు గరిష్టంగా 48.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 11.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: సమయం 7:05 కావస్తోంది. అని మరికొద్ది క్షణాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతున్న జాతీయ వార్తలు వింటారు తెలుగులో.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొడి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. వాంకడే స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్, రెండు దేశాల మధ్య త్వరితగతిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇంధన వాణిజ్యం విస్తరణను స్వాగతిస్తూ భారత్కు విభిన్న ఇంధన వనరులు అత్యంత అవసరమని తెలిపారు. ఇరాన్ అంశంపై మాట్లాడుతూ గ్లోబల్ ఇంధన ధరలు తక్కువగా ఉండడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం భారత్ అమెరికా రెండింటికి ముఖ్యమన్నారు.
4: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
3: అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, ప్రపంచంలో భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాముల్లో ఒకటని పేర్కొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రూబియో 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్కు చేరుకున్నారు. ఈ సదస్సు ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడిస్తూ ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే ఆఫ్రికన్ యూనియన్తో సహకారం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా ఆఫ్రికా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న ప్రజారోగ్య సహకారం మరోసారి స్పష్టమైంది. ఎబోలా ఒక తీవ్రమైన ప్రాణాంతక వైరల్ వ్యాధి. దీని వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర ప్రజారోగ్య చర్యలు, అంతర్జాతీయ స్థాయి సమన్వయం ఎంతో అవసరం. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా ఘన విజయం సాధించారు. ఆయన 109,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిపిఐ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600కు పైగా ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ మొల్లా 3వ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫల్తా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని సువేందు అధికారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సిబిఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. సిబిఎస్ఈ పోస్ట్ రిజల్ట్ సేవల పోర్టల్పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళనలు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం సాంకేతిక వ్యవస్థల్లో మెరుగుదల చేపట్టి ముఖ్యంగా పోర్టల్ స్థిరత్వం, సర్వర్ పనితీరును పరిశీలిస్తుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:10 ఆకాశవాణి గోల్డ్ ఛానళ్లలో, అలాగే న్యూజ్ ఆన్ ఎయిర్ యాప్, న్యూజ్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది.

విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబిజీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి అందించే నిబంధనను కూడా ఈ చట్టం కలిగి ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, కాపాడడం పట్ల ప్రభుత్వం నిబద్దతతో ఉందని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం కాలినడక మార్గంలో టీటీడీ చేసిన ఏర్పాట్లను మంత్రి అభినందించారు. తిరుమలలో కల్పించిన సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఈ సౌకర్యాలు ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ను ఎంచుకుంది. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు రాత్రి జరిగే మరొక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఈరోజు రైల్వే ట్రాక్ లక్ష్యంగా జరిగిన ఒక శక్తివంతమైన పేలుడులో కనీసం 30 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘోర ఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సి

0: ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల నాటి 16 నిమిషాలు అవుతుంది అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మంచిని మంచాయిలోకి. సో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866244884కి వాట్సాప్ పంపించాల్సింది, 0868624841 సో ఇంతకీ నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక తల్లి లేకుండా పుడుతుంది, నాన్న లేకుండా పెరుగుతుంది, తాకితే చనిపోతుంది, అదేంటిది? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. సో తల్లి లేకుండా పుడుతుంది, నాన్న లేకుండా పెరుగుతుంది, తాకితే చనిపోతుంది. చాలా ఈజీ క్వశ్చన్ అండి. హింట్ ఏంటి అంటే కనుక ఇది ఒక నేచర్కి సంబంధించింది. సో ఇంకా క్లూ కావాలి అనుకుంటే కనుక ఇది వైట్గా ఉంటుంది. సో ఇన్ని క్లూస్ ఇచ్చేసిన దీనికి ఆన్సర్ మరి చెప్పకుండా ఎలా ఉంటారు చెప్పండి. మీకు ఆన్సర్ తెలిస్తే 0866244884కి వాట్సాప్ పంపించేసేయండి, 0868624841కి. తల్లి లేకుండా పుడుతుంది, నాన్న లేకుండా పెరుగుతుంది, తాకితే అలా చనిపోతుంది. సో హింట్ ఏంటి అంటే నేచర్కి సంబంధించింది అండి, ఇది వైట్గా ఉంటుంది. ఆలోచిస్తూ ఉండండి అండ్ వాట్సాప్ పంపించేస్తూ ఉండండి అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ తోటి మన మనసును మనసుకి అయితే వెల్కమ్ చెప్పేసేద్దాం.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల నాటి 23 నిమిషాలు అవుతుంది అండ్ మనం ఉన్నాం మంచును మంచైలో. నేను అడిగిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేస్తూ ఉన్నారు. 0866244888 0868648 తల్లి లేకుండా పుడుతుంది, నాన్న లేకుండా పెరుగుతుంది, తాకితే చనిపోతుంది, అదేంటి అని అడిగాను అండ్ క్లూ కూడా ఇచ్చేసాను. సో ఇది ఒక నేచర్కి సంబంధించింది అండ్ అఫ్ కోర్స్ ఇది వైట్గా ఉంటుంది అని అడిగాను. సో చాలామంది ఆన్సర్స్ పంపించేశారు అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే 0866648844కి వచ్చి పంపించేసేయండి. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాని గారు అండ్ అలాగే విజయ నుంచి కరుణ లిఖిత సారీ అండి రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే వీరేష్ ఊర్మిళ్ళ గారు సారీ రాంగ్ ఆన్సర్ అండ్ ఏంజల్ మైలవరం నుంచి సారీ అండి రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే రాఘవేంద్ర కాలనీ ఎమ్మెనగూర్ నుంచి గడిగే తిమ్మప్ప అండ్ సరోజిని గారు సారీ రాంగ్ ఆన్సర్ అండి. పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజ్ గారు హాయ్ అండి యా ఫైన్ అండి అప్పలరాజ్ గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఐ థింక్ సో యూఆర్ ద ఫస్ట్ పర్సన్ అండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిరంజీవి గారు తిరుపతి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అండి అండ్ అలాగే గుడ్ ఈవినింగ్ అండి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి సారీ అండి రాంగ్ ఆన్సర్ అలాగే పాలెంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా వెరీ గుడ్ ఈవినింగ్ అండి అండ్ వెల్కమ్ టు మన్సూన్ మన్సే సారీ రాంగ్ ఆన్సర్ అండి. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహాబాను జైనుద్దీన్ గారు యా ఫైన్ అండి అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆన్సర్ తెలియట్లేదా అండి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు డాక్టర్ మాధవి గారు థ్యాంక్ యూ అండి అండ్ సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ వైట్గా ఉంటుంది అని అనగానే అందరూ నీటి బుడగ అండ్ బబ్బుల్ అనుకున్నారు, బబ్బుల్ అయితే కాదండి. ఓన్లీ 1 పర్సన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అప్పలరాజు గారు అండ్ మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి వచ్చి పంపించేస్తూ ఉండండి. తల్లి లేకుండా పుడుతుంది, నాన్న లేకుండా పెరుగుతుంది, తాకితే చనిపోతుంది, అది ఏంటి అని అడిగాను అండ్ హింట్ కూడా ఇచ్చేసానమాట ఏంటి అంటే ఇది ఒక నేచర్కి సంబంధించింది. అండ్ కనకారావు గారు పడిన అఫ్కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇది తెల్లగా ఉంటుంది అని అన్నాను కదా, సో నీటి పొడిగా కాదు అని చెప్పేసరికి అందరు మొత్తానికి లైన్లోకి వచ్చేసారు కరెక్ట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అండ్ కనకారావు గారు పడిన కరెక్ట్ ఆన్సర్ అండి అండ్ పాలెంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. నీటి పొడిగా ఆన్సర్ కాదు అని కానీ అందరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే మంచు అండి, తల్లి లేకుండా పుడుతుంది, నాన్న లేకుండా పెరుగుతుంది, తాకితే చనిపోతుంది, హింట్ కూడా

చేశాను, నేచర్కి సంబంధించింది అండ్ వైట్గా ఉంటుంది అని కానీ అందరూ నీటి బూడగా అన్నారు, అది కాదు అని కానీ ఆన్సర్ పంపించేశారనమాట. మంచు అనమాట ఆన్సరు. ఓకే, ఇంకా సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం కదా. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎప్పుడు పరిగెడుతుంది అలసిపోదండి, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది కానీ గొంతు లేదు. ఎప్పుడు పరిగెడుతుంది అలసిపోదు, ఎప్పుడు మాట్లాడుతుంది కానీ గొంతు అనేది తనకి గొంతు లేదనమాట. సో మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఎప్పుడు పరిగెడుతుంది అలసిపోదు, ఎప్పుడు మాట్లాడుతుంది కానీ గొంతు లేదు, ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866244814. సో ఆంశివరావు గారు వేటపాలెం నుంచి మెసేజ్ చేశారు అండ్ ఇంకా మెసేజెస్ చేస్తూ ఉన్నారనమాట ఫస్ట్ క్వశ్చన్కి. అండ్ నేను సెకండ్ క్వశ్చన్ రివీల్ చేసినప్పుడు మీ అందరికీ నేను ఆన్సర్స్ చెప్తానన్నమాట. ఎప్పుడు పరిగెడుతుంది అలసిపోదు, ఎప్పుడు మాట్లాడుతుంది కానీ గొంతు లేదు. ఆలోచిస్తూ ఉండండి, వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866244814 0866244814 0864284 అండ్ ఇప్పుడైతే మీకోసం కోర్టు మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసిద్దాం.

0: ఎఫ్ఎం 101.3.
1: గాలికెదురు లేదు, కడలికంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల నాటి 35 నిమిషాలు కావస్తోంది. అండ్ మనమున్నాం మంచిన మంచైలో. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసేస్తూ ఉన్నారు 0866-24-8814కి, 0866-24-8814కి వచ్చి పంపించేస్తున్నారు. అండ్ నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎప్పుడు పరిగెడుతుంది అలసిపోదు, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది కానీ గొంతు లేదు, ఏమై ఉంటుంది అని ఆన్సర్ పంపించేస్తూ ఉన్నారనమాట. ఇంత ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అన్నది. టెకెల్లో ఆయన అనంతపూర్ నుంచి అనురాధ గారు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. ఆయన పడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సాంబ శివరావు గారు వేటపాలెం.

ఇచ్చారు. అవునండి, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిఖిల వైజాగ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు నేను క్లూ రివీల్ చేసిన తర్వాత. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ సూరిబాబు గారు అండ్ వాళ్ళ వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుంచి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సారీ అండి రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే రివర్ అనమాట నది. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి మెసేజ్ చేశారు ఆన్సర్ రివీల్ చేయకముందే. అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఎప్పుడు పరిగెడుతుంది, అలసిపోతే ఎప్పుడు మాట్లాడుతుంది, కానీ గొంతు లేదు. అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇట్స్ రివర్, నది అనమాట. సో స్వీట్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇంకా థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అది కూడా చాలా ఈజీగా అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎండ మామూలుగా లేదు కదా. అండ్ ఇంకొక హాట్ న్యూస్ ఏంటి అంటే బయట బాగా వర్షం పడుతుందండి విజయవాడలో. అండ్ ఉరుములు మెరుపులతో కూడా, అంటే నేను వస్తున్నప్పుడు చెప్పాను కదా అండ్ మీకు వెల్కమ్ చెప్పినప్పుడు చాలా హాట్గా ఉంది అని ఫీల్ అయినట్టు. సో అందుకని ప్రకృతి కూడా సహకరించి కాస్త కూల్ చేసేసింది అనమాట విజయవాడ అంతా. అండ్ థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే నాలుగు కాళ్ళు ఉన్నాయి కానీ నడవదు, రెండు చేతులు ఉన్నాయి కానీ ఏది ఎత్తదు, ఏది క్యారీ చేయలేదు, పట్టుకోలేదు అనమాట, ఏమై ఉంటుంది? చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో అందరూ కూల్గా అలా ప్లెజెంట్గా సెట్ అయి ఉంటారు కదా, ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకలే మిమ్మల్ని అంత ప్రెషర్ పెట్టడం అని ఈజీ క్వశ్చన్స్ అడిగేస్తూ ఉన్నాను అనమాట. లాస్ట్ 3-4 టైమ్స్ నుంచి కొంచెం లిటిల్ బిట్ అంటే ఆన్సర్ ఈజీ అయినా సరే కొంచెం తిరగమరగేసి అడుగుతూ ఉన్నాను కదా. సో అందుకని ఈరోజు స్ట్రైట్గా అడిగేశాను అనమాట. అండ్ నాలుగు కాళ్ళు ఉన్నాయి కానీ నడవదు, రెండు చేతులు ఉన్నాయి కానీ ఏది ఎత్తదు, ఏది క్యారీ చేయలేదు, ఏమై ఉంటుంది? ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866-24-888-14కి, 0866-24-888-14కి. అండ్ మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నాలుగు కాళ్ళు ఉన్నాయి కానీ నడవదు, రెండు చేతులు ఉన్నాయి కానీ ఏది క్యారీ చేయలేదు, అవుతుంది అనమాట. సో ఆన్సర్ తెలిసి నాకు వచ్చి పంపించేసేయండి 0866-24-888-14. అండ్ సో బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మీకోసం ప్లే చేస్తాను. అండ్ వింటూ ఎంజాయ్ చేయండి.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
0: 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అన్న. సో టైం చూస్తే 7:43 అవుతుంది అండ్ మనం ఉన్నాం మంచిన మంచాయిలో. నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, నాలుగు కాళ్ళు ఉంటాయి కానీ నడవదు, రెండు చేతులు ఉంటాయి కానీ ఏది పట్టుకోదు అండ్ సో ఏది ఎత్తదు, సో ఏమై ఉంటుంది? అందరు కరెక్ట్గా టక్కటక్కమని డాన్సెస్ పంపించేశారు అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే 0866249814కి వచ్చే పంపించేసేయండి. కనకారావు గారు పెడిన ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండ్ నేను చదివానండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు అని నేను చదివానండి. మీరు వినలేదు ఐ థింక్ సో. అండ్ గణేష్ గారు అండ్ రాజు శ్రీవాస్తవ కొనపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే పెడన జగనందరావు కాలనీ అప్పలరాజు గారు ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి. గంజి శ్రీను టీ కమ్మన్నపల్లి పుల్లంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇట్ ఈస్ అదర్ దాన్ హయత్ హంసిబీత అండ్ కార్తికేయ రోజా మోహన్ రెడ్డి పట్మట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ కోర్స్ అండ్ కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే సామీల్ మేడికొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అంతపూర్ నుంచి అనురాధ గారు ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే శివనాగమణి నిహారిక వేణుగోపాల్ ప్రియాంక అనకాపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పాలెంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఏంజల్ మైలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట విలేజ్ నుంచి కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు కరెక్ట్ ఆన్సర్. తిక్కన్న ఎమ్మనగూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సూర్యబాబు గారు అండ్ వాళ్ళ వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామనగరం బాపట్ల జిల్లా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు.

వెరీ నైస్ అండి, అక్కడ వర్షం పడట్లేదా? యా అండి. అండ్ జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి. అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ఆల్ 100% అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సో స్వీట్ ఆఫ్ యూ. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 4 కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేదు, 2 చేతులు ఉంటాయి కానీ ఏది ఎత్తదు. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే చైర్, కుర్చీ అన్నమాట. అఫ్ కోర్స్ ఆల్ పాస్ అనమాట, అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చూస్తే కనిపించదు, తాకితే తగలదు, అయినా అందరికీ కావాలి. మాధవి ఈరోజు ఇంత చక్కగా ఈజీగా అడుగుతున్నావు అంటారా కదా. సో ఇంకెందుకు ఆలస్యం, నాకు ఆన్సర్ పంపించేసేయండి 0866-244-8814కి, 0866-24-8814కి. చూస్తే కనిపించదు, తాకితే టచ్ అవ్వదు, కానీ అందరికీ కావాలి. ఏమై ఉంటుంది ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి ఒక బ్యూటిఫుల్ ట్రాక్. అలా అని ఇలా వచ్చేద్దాం. ఇప్పుడైతే మీకోసం హిట్ 3 మూవీ నుంచి ట్రాక్ వినేసేద్దాం.

0: FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 52 నిమిషాలకు వస్తోంది. నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చూస్తే కనిపించదు, తాకితే తగలదు, అయినా అందరికి కావాలి. సో చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. ఏంజల్ ఫ్రమ్ మైలవరం నుంచి అఫ్కోర్స్ కరెక్ట్ ఆన్సర్ పెడిన జోగనందరావు కానీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు పెడిన కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. గంజి శ్రీనోటి కమ్మనపల్లి పుల్లంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వేటపాలెం రామనగరం బోడి బాలసుబ్రహ్మణ్యం గారు అఫ్కోర్స్ కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవాస్తవ కొనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సూర్యబాబు అండ్ వాళ్ళ వైఫ్ కళ్యాణి కామేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి కొండనాళ్ళుక, సారీ అండి రాంగ్ ఆన్సర్. హయతి అస్మిత రోజా మోహన్ ఫ్రమ్ పట్మట్ నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రీనాగమణి నీహారిక వేణుగోపాల్ ప్రియాంక అనకాపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కార్తికేయ పటమట్ట విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్లో ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వీక్లీ బజార్ ఎమ్మురహర్ యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. దశగిరి సంధ్య ప్రొద్దురూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజి అమ్మ కృష్ణమ్మ గారు, సో చిత్రాల గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే సింధూజ చరణ్ చామేల్ మేడుకొండ గద్వాల నుంచి కరెక్ట్ ఆన్సర్. సో ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ఎయిర్ అన్నమాట. సో గాలి, చూస్తే కనిపించదు, తాకితే తగలదు, అయినా అందరికి కావాలి. ఆన్సర్ ఏంటి అంటే గనక గాలి. సో ఇంకా ఈరోజు అంతా చాలా ఈజీ ఈజీ క్వశ్చన్స్ తోటి. అండ్ సూర్యబాబు అండ్ వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట నుంచి మెసేజ్ చేశారు. అండ్ సో ఇంకా చాలామంది ఆన్సర్స్ పంపించేస్తూ ఉన్నారు. ఇంకా టైం కూడా అయిపోయింది కాబట్టి అండ్ మన మనసును మనసు అయితే ఇంకా టాటా గుడ్ బై చెప్పేస్తున్నాను ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి. ఇంకా 8 o'clock కి డ్యూయెట్లో కలుసుకుందాం. చాలా ఈజీ క్వశ్చన్స్ తోటి మన షో ఈరోజు అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 01.3. అండ్ మీరు ఉన్నారు మీ ఆచే మాధవితో. సూర్యబాబు గారు అండ్ వాళ్ళ వైఫ్ కళ్యాణి గారు ఇందుకే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మంచు అండి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఆ దేశ బృందం భారత్లో సందర్శించనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, సూడాన్ నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించింది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. క్యాన్సర్ నిర్ధారణలో అత్యంత అధునాతన పరీక్ష పెట్ స్కాన్ ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలోనూ నాట్కో సెంటర్లో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలి.

అన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పరికరాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు జేఎన్టీయు కాకినాడ అల్యూమిని ఆడిటోరియంలో ఎన్సీసీ క్యాడెట్లకు డ్రగ్స్పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. పోలవరం జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రేపు యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నందున పర్యాటకులకు అత్యవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా పీహెచ్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నామని, సభ్యులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. బడిపిలోస్తోంది కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమవరంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం అందించేందుకు వందన్ వికాస్ కేంద్రంలోని జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా తయారు చేసిన జీడిపప్పును తిరుమల తిరుపతి దేవస్థానం వారితో ఒప్పంద చర్యలు చేపట్టనున్నట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. కాగా ఈ సాయంత్రం చాలా చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 రన్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. కాగా మరో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ను ఎంచుకుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఉంటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తుంది అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం 2:00 మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్స్ బ్యాక్ టు బ్యాక్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను అండ్ వింటూ ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీకోసం జీన్స్ అలాగే జెంటిల్మ్యాన్ బొంబాయి రోజా ఈ సాంగ్స్ అన్ని మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను 2:00 వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జే మాధవితో.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ్ భారతి 101.3. అండ్ టైం చూస్తే 8:30 కావస్తోంది. అండ్ మరికొద్ది క్షణాల్లో విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న జాతీయ వార్తలు వింటారు తెలుగులో.
0: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం.
6: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్కు చేరుకుంది. వార్తల వివరాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఆ దేశ బృందం భారత్కు రానుందని చెప్పారు. వాణిజ్యం, ఇంధనం, రవాణా, ప్రాంతీయ భద్రత వంటి కీలక సహకార రంగాలపైన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విస్తృత చర్చలను న్యూఢిల్లీలో ఈరోజు జరిపారు. ఇరు దేశాల సంబంధాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని పాత్రికేయులతో జైశంకర్ పేర్కొంటూ,
7: In terms of the political understanding between India and the United States, we have a strategic partnership which emanates from a convergence of national interests in many areas. And in our meeting at the embassy, we took up developments pertaining to West Asia, Middle East, to the Indian subcontinent and to East Asia.
6: అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, ప్రపంచంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో భారత్ ఒకటని అభివర్ణించారు. భారత్, అమెరికా రెండు ఉగ్రవాద బాధిత దేశాలేనని పేర్కొంటూ, ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి నడుస్తామని తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విబీజీ రామ్జీ ముసాయిదాను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ముసాయిదా నిబంధనలపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. కొత్త విధానం ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర నిధులు కేటాయింపులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముసాయిదాలో పేర్కొంది. 11వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జనాభా తలసరి ఆదాయాన్ని ఆధారంగా తీసుకుని నిధులను పంపిణీ చేయనుంది. ఇందులో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలకు 42.5% అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. అలాగే ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో వేతన భారం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించగా, కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. రెండో ఏడాది నుంచి రాష్ట్రాల పనితీరు ఆధారంగానే అదనపు నిధులు కేటాయింపు ఉండనుంది. ఈ మార్పులతో గ్రామీణ ఉపాధి పథకాల అమలులో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను రేపు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణిలో ప్రజల పద్మ సిరీస్ లో భాగంగా 16 కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. ఈ ఎపిసోడులలో పద్మ పురస్కార గ్రహీతల వృత్తి జీవితం గురించి శ్రోతలకు తెలియజేస్తారు. ఈ ఎపిసోడులు ఈరోజు, రేపు 100.1 ఆకాశవాణి గోల్డ్లో ప్రసారం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎబోలా వ్యాప్తికి సంబంధించిన మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లకు అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని దేశ ప్రజలకు సూచించింది. ప్రస్తుతం ఈ దేశాలలో నివసిస్తున్న లేదా అక్కడ ప్రయాణిస్తున్న భారతీయ ప్రజలు స్థానిక అధికారులు జారీ చేసే ప్రజారోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో బుండి బుగ్యో రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారణ అయింది. దీని తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ పరిస్థితిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.

0: आज कॉमनवेल्थ डे भी है। 2030 में गुजरात कॉमनवेल्थ होस्ट करने जा रहा है। देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है, तो देश के नागरिक को फिट रहना आवश्यक है। ये संदेश है कि हम सब देश के नागरिक साइकिलिंग को अपनाए, फिट रहे और विकसित भारत के सपने के साथ जुड़े।
1: ఆఫ్రికన్ యూనియన్లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని ఎదుర్కొనేందుకు మొదటి విడతగా అక్కడి ప్రజలకు అవసరమైన అత్యవసర వైద్య సామగ్రిని భారతదేశం ఈరోజు పంపింది. ఆ వివరాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. ఆఫ్రికన్ యూనియన్లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని నియంత్రించే క్రమంలో ఆఫ్రికన్ యూనియన్కి సహాయంగా ఈ వైద్య సామగ్రిని పంపినట్లు చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్తో సమన్వయం చేసుకుంటూ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని జైశంకర్ స్పష్టం చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై 30 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్కు చేరుకుంది. మరోవైపు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్కతా తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. దేశంలోని తూర్పు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాలలో తీవ్రమైన వడగాలుల ప్రభావం నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఎరుపు రంగు ప్రమాద హెచ్చరికలను భారత వాతావరణ విభాగం ఐఎండీ ఈరోజు జారీ చేసింది. అదేవిధంగా రాబోయే 5 రోజుల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులు ఉంటాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. రాబోయే 3 రోజుల్లో ఈ ప్రాంతాలలో సైతం తీవ్రమైన వడగాలుల పరిస్థితులు ఏర్పడవచ్చునని పేర్కొంది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త శ్రీవాత్సవ తెలియజేస్తూ,
2: if we talk about the advance of southern monsoon, then conditions are favorable for further advance of southern monsoon into some more parts of southwest and southeast Arabian Sea, Comorin area, southwest, southeast and east central Bay of Bengal and remaining parts of Andaman Sea during next 2 to 3 days. If it was synoptic conditions, the western disturbance as a cyclonic circulation was seen over Jammu at lower tropospheric level. There's also a cyclonic circulation over southern parts of Bihar in lower tropospheric level. A north-south trough runs from south Bihar to north coastal Andhra Pradesh.
1: పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేబాంశు పాండా ఘన విజయం సాధించారు. ఆయనకు 109,000 పైగా ఓట్ల మెజారిటీ లభించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600 పైగా ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, అమెరికా దేశాల మధ్య లోతైన, విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టం 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి 1 కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సమయం చూస్తే 8:48 కావస్తోంది అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేసేస్తున్నాం జూయర్ డ్యూయట్లో బ్యూటిఫుల్ సాంగ్స్ అండి. ప్రతి మీకోసం క్రిమినల్ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేసేద్దాం. ఈ సాంగ్ SP బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర గారు పాడారు.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పు కారణానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్నిసార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు.

0: కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
0: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9 గంటలు దాటి 2 నిమిషాలకు అవస్తోంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మధురేశ్వరాల్లోనికి. మధురేశ్వరాల్లో మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ మీకోసం ఓ పాపాలాలి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట అండ్ రాజశ్రీ గారు సాహిత్యం అందించారు. ఈ పాట మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

కలవులు కులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటేరా.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9 గంటలు దాటి 6 నిమిషాలు కావస్తుంది అండ్ మనం ఉన్నాము మధుర సూరాల్లో. బ్యూటిఫుల్ ట్రాక్స్ మీకోసం ప్లే చేస్తూ ఉన్నాను కదా. సో ఇప్పుడైతే మీకోసం 1992లో వచ్చిన పెద్దరికం మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను అండ్ ఈ సాంగ్ మీ అందరి కోసం ఇప్పుడు

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటే ఇంజ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9:26 అవుతుంది అండ్ మనం ఉన్నాం మధురేశ్వరాల్లో. బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటే ఇంజ చేస్తున్నాం అండ్ ఇప్పుడైతే మీకోసం కొండవీటి దొంగ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని చిత్ర గారు పాడారు అండ్ వేటూరి గారి సాహిత్యం అందించారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఉసులెన్నో రచ్చ.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

TFM 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 10 గంటలు దాటి 42 నిమిషాలు అవుతుంది అండ్ మనం ఎంట్రైపోతున్నాం వినిపించిన రాగాల్లోనికి. ఎప్పుడైతే మీకోసం వినిపించిన రాగాల్లో ఘంటసాల అండ్ జానకి పాడిన తల్లిదండ్రులు చిత్రణించి శ్రీ నారాయణ రెడ్డి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీవి కమలాకరరావు.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ అంపోలు.